0: నగుచు నగుచు జీవితంబను నదిని దాటువారిలోన, నగుచు నగుచు జీవితంబను నదును దాటిని వారిలోన, ఏడ్చి ఏడ్చి తేలు మునుగుచు ఈతరాని వారల చూచి, ఏడ్చి ఏడ్చి తేలి మునుగుచు ఈతరాని వారల చూచి, జాలిగలుగక లోతెంతని అడుగువారు నరులేనా, జాలిగలుగక లోతెంత అని అడుగువారు నరులేనా.
1: పీపుల్ టు స్టంబుల్ బై ద వాక్ అండ్ బై ద క్రాస్ ది రివర్ ఆఫ్ లైఫ్, స్ట్రగుల్ ఫర్ క్రాసింగ్ ది రివర్ ఆఫ్ లైఫ్. People who cry and cry, who float and who sink while they swim through the river of life. People, when they look at them, they feel sad and they ask them, what is the depth of the river? Is this real compassion to ask a man who is sinking and floating, what is the depth of the river which you are crossing?
0: Tamasambu vidaka tattambu kuduruna, rajasambu vidaka rakti radu. సాత్వికంబే భక్తి సాధనంబ ఉన్నయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఐఎమ్ టెలింగ్ యూ ది ట్రూత్, ది సింపుల్ ట్రూత్, వితౌట్ గివింగ్ అప్ ప్యాషన్ అండ్ వితౌట్ గివింగ్ అప్ యాంగర్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ది రియల్ డివోషనల్ ఆస్పెక్ట్ అన్లెస్ యూ టేక్ ది పాత్ ఆఫ్ సాత్విక్ నేచర్, అన్లెస్ యూ టేక్ ది పాత్ ఆఫ్ బీయింగ్ స్ట్రైట్ and truthful, you are not going to get devotion.
0: Prema swaroopulaina Satya Sai Seva Dala sabhyulara, manam ee naadu akila bharata Satya Sai Seva Dalam yokka sammelanam jarupukuntunnamu. Idi moodava sammelanam anetundi meeku telisinatundi vishayame. Gadachina moodu sammelanam lopala manam sadhinchinatundi ghanata emiti, etti maarpunu manam sadhinchamu, దీనికి భక్తి అని చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని గుర్తించడం అత్యవసరం.
1: ప్రేమ స్వరూప మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా దళ్, టుడే వి ఆర్ హావింగ్ ది థర్డ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ సేవా దళ్. యు ఆర్ ఆల్ అవేర్ దట్ డ్యూరింగ్ ది 3 కాన్ఫరెన్సెస్ వి హావ్ గాన్ త్రూ, వాట్ ఇస్ ఇట్ దట్ వి హావ్ అచీవ్డ్?

0: What is it that you have gained? It is a question which you should ask yourselves. And your achievements, have they together resulted in giving you the necessary devotion? This is a question which you should ask yourselves.
1: కేవలం కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు.
0: Simply because one has participated in some good deeds, that cannot be called devotion.
1: Duty without love, deplorable. Duty with love, desirable. Love without duty is divine. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం గుర్తించక కేవలం ఏదో కొన్ని మంచి కార్యములు చేస్తున్నామని, ఇది కేవలం ఒక విధమైనటువంటి భగవత్ సన్నిధికి ఒక పవిత్రమైన మార్గమని మనం భావించుకోవటం కూడాను అది ఒక వెర్రితనమే.
0: Without recognizing the sacredness that is contained in devotion, which is full of duty, and in such aspects of duty filled with devotion, to us to think that mere participation in some kind of work will lead you on the path of divinity and will lead you with devotion to the goal of divinity is just foolishness.
1: ప్రొద్దున మన సేవాదళం యొక్క కన్వీనర్స్ ఆయా స్టేట్ల యొక్క రిపోర్టుల గురించి అనేక రకములుగా వర్ణించారు.
0: దిస్ మార్నింగ్ ది కన్వీనర్స్ ఆఫ్ సేవాదళ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ హావ్ డిస్క్రైబ్డ్ ఇన్ మెనీ వేస్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ది సేవాదళ్ ఇస్ అండర్టేకింగ్.
1: ఒక రాష్ట్రమును మరొక రాష్ట్రము అనుసరించటం అని కానీ, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించడం కానీ, ఇది కేవలం ఒక విధమైనటువంటి గుడ్డి మార్గం అనే చెప్పవచ్చు.
0: It is a blind path, it is a blind imitation for any one state to imitate another state, or for any individual to follow and imitate another individual.
1: Anukarana sariyainatundi kaaneyadu.
0: Following another person is not the right thing to do.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ అని అంటుంటాం. కానీ ఈ విధమైనటువంటి యొక్క ఇమిటేషన్ కాదు మనకు కావాల్సినటువంటిది.
0: We talk of imitation being human, we talk of creation being divine, but this is not the kind of imitation which we should adopt.
1: కేవలం తన తృప్తి నిమిత్తమై తన ఆచరించేటువంటి మంచి కార్యములే సేవని భావించుకోవటం కూడాను అది సరి అనేటువంటి అర్థం కానేరదు.
0: Also to think that for one's own satisfaction to do something is service is not the right attitude.
1: మనకు మనం సంతృప్తి పట్టడమే కాకుండా సేవను అందుకున్నటువంటి వ్యక్తి యొక్క సంతృప్తిని కూడా మనం లక్ష్యంలో ఉంచుకుని సేవను ఆచరించినప్పుడే అది సేవకు సరి అయినటువంటి అర్థం కావచ్చుంది.
0: It is only when we have not only satisfaction to ourselves, but also the satisfaction of the person who is receiving the service, that such service can be called true service.
1: నిష్కామ సేవనే మానవుని మాధవునిగా మారుస్తుంది.
0: It's only service and from which you do not aspire for the fruits of thereof. Such service will be turn man into God.
1: Swartharahitamainatunte seva leka nishkaryamainatunte seva konni rakamulainatunte oka phalitamune kaakunda jeevithamune sarthakamu gaavinchukuneatunte pavitrathanu kodanu andistundi.
0: Selfless service, service from which you do not seek the fruit thereof, it is such service will lead you not only to the spiritual goal, but will also change you to a higher position.
1: Swartharahitamainatunte seva ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణం చేయనటువంటి వారిని పెడమార్గము పట్టించక దిగజారిని ఒక అతి భద్రతగా రక్షించడానికి కూడా సంసిద్ధంగా ఉంటుంటాది.
0: Selfless service will enable those who are following the spiritual path to remain steadfastly on the spiritual path and will not let them swerve from that path.
1: అనేక రకములైనటువంటి సాధనలు అన్నింటికంటే సేవ అనేటువంటి పవిత్రమైనటువంటి సాధన చాలా భగవంతునికి సమీపంగా గునిపోతుంది.
0: Of all types of sadhanas, the one sadhana which goes by the name of service, that will take man close to God.
1: భగవత్ ప్రేమకు కూడా పాత్రుని గావించుతుంది.
0: It will also make man deserve God's love.
1: జీవితము ఒక మధురమైనటువంటి ఒక పరిమళమైనటువంటి పుష్పం వంటిది.
0: Life is like a sweet and fragrant flower.
1: ఈ పుష్పములో ఉన్నటువంటి మకరందమే ప్రేమ.
0: The honey that is present in this fragrant flower of life is prema or love.
1: ఈ ప్రేమను ఒక మకరందమే కేవలము అంత్యములో ఇది ఒక జ్ఞానం అనేటువంటి ఫలంగా రూపొందుతుంది.
0: It is this honey that is present in this flower, a fragrant flower, that will turn in the end into a fruit.
1: కనుక ప్రేమ అన్నటువంటిది పవిత్రమైనటువంటి యొక్క పరమార్థాన్ని కూడా మనకు ప్రబోధించి పరమాత్మని యొక్క సన్నిధి పెన్నిధిని కూడా నువ్వు అనుభవింపజేస్తుంది.
0: లవ్ టీచర్స్ అస్ ది సేక్రెడ్నెస్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ విల్ టేక్ us క్లోజ్ టు గాడ్ అండ్ పుట్ us నియర్ గాడ్.
1: ఇట్టి ప్రేమను మనము అనేక రకములుగా మనం అనుభవించుచున్నప్పటికీ పారమార్థిక ప్రేమ ఎందున్నటువంటి యొక్క మాధుర్యము, అంతరార్థము, పవిత్రత మరొక ప్రేమల ఎందు మనకు కానరాదు.
0: Although we are experiencing this love in many different ways and in many different aspects, we are not likely to find the sweetness and the fragrance that is present in the spiritual love in any other kind of love.
1: ఈ ప్రేమ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా నువ్వు గుర్తింపచేస్తుంది.
0: It is this divine love which will enable us to recognize the oneness of humanity.
1: ఇట్టి ఏకత్వాన్ని మనం అనుభవించడానికే మన మానవత్వం కూడా నువ్వు ప్రాప్తించింది.
0: We have received the human birth in order that we may experience this oneness of humanity.
1: ఇట్టి ఆధ్యాత్మిక మార్గము మానవుని ఏక బంధుత్వంగా అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంగా కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: It is this spiritual path which will bind mankind into one thought and which will bring all members of humanity together into one fold.
1: సేవలో ఉన్నటువంటి యొక్క ఘనత మరొక విధమైనటువంటి సాధన ఎందుకు కూడా నువ్వు మనకు కానరాదు.
0: The greatness that is present in service is not to be seen in any other kind of sadhana.
1: కనుక మనము సేవను ప్రధాన లక్ష్యంగా ఉంచుకొని శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనమని ఈ దాసత్వం లోపల కేవలం మానవత్వంలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా నువ్వు నిర్మూలం గావించి సన్నిహిత సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: If we have this service as our primary aim and we adopt various practices of devotion to the Lord, such as listening to good things, such as serving people, such as praying to the Lord and so on, if we adopt all these different methods, then the service will enable you to get rid of the ego and to get rid of the bad qualities in you.
1: మానవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పశుత్వము ఒక అహంకారమే.
0: The one animal nature that is present in man, that is reminiscent in man, is his ego.
1: ఈ సేవ మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని దూరం గావించి కఠినత్వాన్ని మెత్తపరచి మానవత్వాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: Service will remove the animal nature in man. Service will make man softer. Service will make man go nearer God.
1: ఎన్ని రకములైనటువంటి మనం సాధనలు చేసినప్పటికీ సేవ అను ప్రధానమైనటువంటి సాధన మనం సల్పకున్నా మనలో ఉన్నటువంటి అహంకారం ఏనాటికి కూడా నిర్మూలం కాదు.
0: Although we may practice several types of sadhanas, unless we undertake service, we will not be able to get rid of the ego, the animal nature of ego in us.
1: ముద్దను చేతబట్టి మూతు చుట్టూ అనేక పర్యాయములు చుట్టినను మన యొక్క ఉదరం నిండదు, ఆకలి తీరదు.
0: You may hold the food in your hand and go on turning that hand which is full of food round your mouth. You will never relieve your hunger.
1: అది కేవలం మూతిలో చేరినప్పుడే, అది ఉదరమునకు చేరినప్పుడే మన ఆకలి తీరి పుష్టిని అందిస్తుంది, సంతృప్తిని కల్పిస్తుంది.
0: It is only when the food goes into your mouth, reaches your stomach and gets digested that your hunger will be relieved and that you will get strength and nourishment from that food.
1: అదే విధముగాని సాధనను ప్రధానమైనటువంటి యొక్క ఉదరమునకు మనము కొంత సాధన కలిగించినప్పుడే సరైనటువంటి యొక్క భగవత్ కృపను కాని అనుగ్రహం కాని పొందడానికి అర్హుడు అవుతాం.
0: In the same manner, in the name of sadhana, when you undertake proper sadhana and hand it over to yourself, will you deserve the kindness and the grace of God.
1: Prema swarupulara, meeru aneka rakamulainatundi karyakramamlo meeru palgontu కఠినమైనటువంటి కార్యాలకు ఎందుకు కూడా మీరు దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి పని ప్రధానమైనటువంటి లక్ష్యంలో మేము చూడటం. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రధానమైనటువంటిగా మీరు లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: ప్రేమస్వరూపస్, యు ఆర్ అండర్టేకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్, యు ఆర్ ప్రాక్టీసింగ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ వర్క్, బట్ వాట్ యు షుడ్ రిమెంబర్ ఇస్ దట్ ఇట్ ఇస్ నాట్ ది క్వాంటిటీ ఆఫ్ వర్క్ దట్ యు డూ దట్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యు డూ ఇస్ ఇంపార్టెంట్.
1: ఎట్టి ఘన కార్యాన్ని మనం సాధించాము, ఎట్టి అపవిత్రమైనటువంటి నీచమైనటువంటి కార్యములు ఎందుకు మనం నడుముంచి పనిచేశాము అనేటువంటి విచారణ కంటే ఎట్టి భావంతో చేశాము, ఎట్టి హృదయంతో చేశాము అనేటువంటి దాన్ని మీకు మీరు పరీక్ష చేసుకోవటం సత్యసాయి సేవాదళం యొక్క సభ్యులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: It is very important and necessary for members of the Satya Sai Seva Dal not so much to ask themselves what is the great work which we have done, what is the amount of work which we have done, what is the sacredness of the work which we have done? These are not as important as you are asking yourself, what is the attitude with which I have done the work? What is the kind of heart and what is the kind of attitude which I have when I did this work?
1: Seva anu padamu చాలా పవిత్రమైనటువంటిది. ఉన్నది రెండు అక్షరం లేనను దాని లోతు మహా అగాధమైనటువంటిది.
0: The word service or seva is a very sacred word. Although it looks like a small word, its deep meaning is something which is quite sacred.
1: నిజముగా ఇట్టి నిష్ఫలమైనటువంటి కొన్ని రకములైనటువంటి యొక్క ఫలరహితమైనటువంటి ఆశతో మీరు ఆచరించినటువంటి కర్మ భగవత్ యొక్క సన్నిధిని కూడా చేరుస్తుందని మీరు మున్ముందే విన్నారు.
0: Truly, if such service and such work is done by you without hoping for the results and the fruits of that work, you have already listened to the statement that such work, the fruits of which you do not hanker after, will take you close to God.
1: Satya Sai Seva Dharma yokka sabhyulu ahankaramunu dooramu parchi konta abhimanamunu kuda konta varakunu tempukoni anekatvamlo unnatundi ekatvanni gurtinchadame maa yokka lakshyamani kuda meeru అర్థం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా దళ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఈగో, టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఇమోషన్ అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ అటాచ్మెంట్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది యూనిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది డైవర్సిటీ అరౌండ్ దెమ్.
1: నేటి ప్రపంచం యొక్క స్థితి మీకు తెలియనటువంటిది కాదు. అన్యాయ అక్రమ అనాచార అధర్మ అహంకారములతో తురుతూగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం నందు శాంతి సత్య ధర్మ ప్రేమలనేటువంటి యొక్క వీటిని మీరు ప్రకటింపజేసి వికసింపజేసి ఈ యొక్క సమాజములకు శాంతి సంతోషం అనేటువంటి ఫలములను అందించేటువంటి యొక్క సౌభాగ్యానికి మీరు కంకణం కట్టుకోవడం అత్యవసరము.
0: The situation in the world is not something which you are not aware of. You all know what is happening today in the world, which is full of injustice, which is full of anger, and which is full of untruth. It is necessary for you, members of the Seva Dal, to make the determination to establish peace, to establish truth, to establish prema, and to establish right conduct in this unjust world.
1: ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అన్నము కాదు. ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అనేక రకమైనటువంటి ధనము కాదు. ఈనాడు అవసరమైనటువంటిది సహన భావంతో అన్యోన్యమైన ప్రేమతో యువతి యువకులు సరైనటువంటి యొక్క సమాజ సేవను కల్పించేటువంటి యొక్క దీనికి కంకణం కట్టుకున్నప్పుడే మన భారతదేశము అనాది దేశంగా కూడా రూపొందింప చేయడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: What is needed for the world today is not food. What is needed in the world today is not affluence and money. What is needed in the world today is to promote prema between beings and to promote forbearance amongst groups of people. Young people, men and women must see today that forbearance and prema between individuals is promoted in the world.
1: Itti prema leka manam enni sadhana chesinappudikini enni bhajanalo palgonnappudikini enta satsangamlo manam koodinappudikini emi prayojanam undadu.
0: Without such prema and such forbearance, it does not matter how much sadhana you may perform, how many good companies you keep, and how many good places you go and participate in, there will be no benefit at all.
1: దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, పొంచిచూచు కనులున్నా, వంచల విను మనసున్నా, వంచితముల చిత్తమున్నా, వంచే మనసున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా.
0: If bad qualities abound everywhere, if people are anxious to listen to bad talk, if people have minds which are bad, and if people are always creating bad ideas in one's mind and in their own mind, and if they want to eavesdrop and listen to bad conversation, in such a case, in the whole world, there will be no place for justice.
1: ధర్మదేవతను తరిమేటువంటి సాధనలే మనం సల్పుచున్నాము కానీ ధర్మదేవతను ఆహ్వానించేటువంటి యొక్క ప్రయత్నాలకు మనం ఏమాత్రం పూనుకోవటం లేదు.
0: All our efforts and all our sadhana is directed towards sending away, driving away the goddess of dharma or right conduct. We are not making any attempt to invite the goddess of right conduct.
1: Bhakti enu kevalam burkanu maatrame manam dharinchi daniki bhukti yukti rakti virakti aneetundi daniki manam prayatnamulu cheyatam cheta mani yokka shakti samarthyamulu kolipothunnam.
0: We are only wearing an external garb of devotion. In the name of an external garb of devotion, we are pretending to have devotion. But all the time, we are talking of eating, of doing selfish things. This is what we are doing in the name of... డివోషన్.
1: శక్తిహీనులను చూచి దీనులను చూచి జాలి కలిగినటువంటి మనస్సు కేవలం మానవుడు అని చెప్పటం కూడా వీలు కాదు.
0: ఇఫ్ దర్ ఇస్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ నాట్ మూవ్డ్ బై ది సైట్ ఆఫ్ వీక్ పర్సన్స్, హూ ఇస్ నాట్ మూవ్డ్ బై ది సైట్ ఆఫ్ సిక్లీ పీపుల్ హూ నీడ్ హెల్ప్, సచ్ పర్సన్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈశ్వరుడు సర్వభూతములు ఎందుకు నువ్వు నివసించువాడు. అట్టి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని మనం గుర్తించక కేవలము ఒక వ్యక్తిత్వాన్ని మాత్రమే మన లక్ష్యం ఉంచుకొని మనం సేవలు సలిపినంత మాత్రం ఇది ఆధ్యాత్మికం అనిపించుకోదు.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్. విదౌట్ రికగ్నైజింగ్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్, ఇఫ్ వి డూ సర్వీస్, సచ్ సర్వీస్ కెనాట్ బి కాల్డ్ ట్రూ సర్వీస్.
1: ఎవరికి చేసినా ఏమి చేసినప్పటికీ ఇది కేవలం ఈశ్వరాత్మన భావంతో మనం చేస్తున్నామనేటువంటి యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You may help anyone, you may give any kind of help to any person, you must recognize that all that you do and all that you give is in the aspect of Ishvara and not for an individual human being.
1: Samasta sugunamullo kudunu prakashinchi viksincheetvantidi pavitramaina prema.
0: Amongst all good qualities, the one that shines foremost is the sacred love.
1: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము కొంతవరకు అయినా ప్రయత్నపూర్వకంగా సాధించడానికి కొంతవరకు మనము ముందంజ వేయాలి.
0: అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు అక్వైర్ దిస్ సేక్రెడ్ లవ్.
1: పవిత్రమైన మన భారతదేశము అనాది కాలము నుంచి అనేక దేశములకు ఆధ్యాత్మిక రత్నములు అందించడమే కాకుండా పవిత్రమైన సూక్తులను పవిత్రమైన మార్గములను కూడాను వారికి తెలిపించి మార్గమును నడిపించి తద్వారా తరింపజేసినటువంటి యొక్క ఈ దేశమునందు మనం భారతీయులనేటువంటి సార్థక నామాన్ని మనం అందుకొని మనం ఇట్టి అపవిత్రమైన కార్యంలో మనం పాల్పడటం కేవలం గురి కావటం, ఇది కేవలం మన మానవత్వానికి ఒక అవమానకరమైన విషయం.
0: This sacred country of ours, this sacred India, from time immemorial has taught spiritual truths for many people in many other countries. We, calling ourselves citizens of this sacred country, if we do not recognize this and if we do not conduct ourselves in a manner which is consonant with our traditions by which we have taught spiritual truths to several other countries, we will not deserve to be called citizens of this ancient country.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని సర్వవ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నమే మన సేవాసనం యొక్క సభ్యులు ఆచరించవలసినటువంటిది.
0: The members of our Seva Dal should, by their conduct, be able to promulgate and propagate the sacredness and the reputation of this sacred country to which they belong.
1: ఈనాటి యువకుల యొక్క మనసు కేవలము చంచలమైనటువంటిదని వేరుగా చెప్పనక్కరలేదు.
0: I do not have to specifically say that the minds of young people of today are very wavery type.
1: ఈ వయసు మహా పవిత్రమైనటువంటి వయసు.
0: The youth, the age in which the young people live is a very sacred age.
1: పవిత్రం కాని అపవిత్రం కాని మంచి కాని చెడ్డ కాని ఆచరించుటకు ఈ వయసే ప్రధానమైనటువంటిది.
0: Whether it is a sacred act or an unsacred act, a good act or a bad act, this is the age, young age is the proper age.
1: ఈ వయసు గడిచిపోయిన తిరిగి వచ్చేటువంటి వయసు కాదు ఇది.
0: If this age moves by and if you pass to the present age, it's not going to come back to you.
1: నరుని యొక్క యవ్వనము నది యొక్క జలము తిరిగి రాదు.
0: The youth of a man and the water in a river that flows are not going to come back again and turn backwards.
1: ఇది గడిచిపోక పూర్వమే మనము ఆచరించవలసినటువంటి యొక్క మంచి కార్యములను ఆచరించి పొందవలసినటువంటి పవిత్రతను మనం పొంది అందుకోవలసినటువంటి ఆనందాన్ని మనం అందుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Before this youth passes away in an irrevocable manner, whatever good you wish to do, whatever sacredness you wish to acquire, whatever happiness you wish to enjoy, you should do it right now while the age is with you.
1: ఆందోళనలను కాని ఉద్రేకములను కాని అశాంతిని కాని అణగదొక్కి మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రశాంతిని అందుకోవడానికి ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
0: This age is very important for you to get over agitated minds, to suppress agitation, to remove anxiety in your own mind and to be able to acquire peace. This is the right age.
1: ఈనాడు ప్రపంచంలో ఎచ్చటి చూచినప్పటికీ యువకుల యొక్క ఆందోళనని అతిగాక కనిపిస్తుండటం పేపర్లో చూడటం మనం మీకు తెలిసినటువంటి విషయమే.
0: Wherever you see today, in all parts of the world, we learn from the newspapers something which you all know, that everywhere there is agitation in which youth is participating.
1: దేశం యొక్క మంచి చెడ్డలు యువకుల యొక్క తలరాతపై ఆధారపడి ఉంటుండాలి.
0: The country is good and bad. The country's good future or bad future depends on the individual young people of that country.
1: కనుక తమకు తాము ఒక ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క ప్రయత్నమే కాకుండా దేశం యొక్క సౌభాగ్యమును కూడా కొంతవరకు మనం అందించడానికి ప్రయత్నం చేయటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: It is man's duty not only to see and aspire for himself to rise higher, but also to do such things by which the country to which he belongs will also rise higher.
1: కనుక తనకు తాను నిమిత్తమై తన సంతృప్తి నిమిత్తమై మానవుడు తగిన ప్రయత్నములు చేపట్టడం కూడాను ఒక పొరపాటు అనేటువంటి సత్యాన్ని కూడాను మీరు ఈ సమావేశంలో గుర్తించాలి.
0: In this congregation, you should recognize that man, whatever he does, if it is only for his own selfish enjoyment, and if he does not take care, take cognizance of his environment, that it is wrong, is something which you should recognize in this congregation.
1: The proper study of mankind is man annam. అనగా ఏమిటి? మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క క్రియ, మనిషి యొక్క మాట, మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించేసినప్పుడే ఇది మ్యాన్ కైండ్ అని చెప్పుకుంటుంది. కేవలము ఆకారమును చూచి కాని లేక తన యొక్క రూపనామమును చూచి కాని ఒక మనుష్యత్వం అనేటువంటి దానిని అనిపించుకోదు.
0: It has been said that the proper study of mankind is man. What does this saying mean? This saying means that man's thought, man's word and man's deed should all be synchronized, should all go together. Thought, word and deed should be together and should be synchronized.
1: ఈనాడు నిజంగా దేశంలో మ్యాన్కైండ్ అనేటువంటిది ఉన్నదా అని విచారిస్తే ఎక్కడ కనిపించడం లేదు.
0: If we make the inquiry, is there proper mankind today present in the world, we do not find it anywhere.
1: నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, రాజకీయ, ఆధ్యాత్మిక మార్గములు ఎందుకు కూడాను ఇట్టి మ్యాన్కైండ్ అనేటువంటిది, మనుష్యత్వం అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Neither in the ethical sphere, nor moral sphere, nor spiritual sphere, nor political sphere do we find true human nature.
1: మనసులో తలంచటం ఒకటి, మాటలో చెప్పడం మరొకటి, క్రియను ఆచరించడం మరొకటిగా కనిపిస్తుండాలి.
0: We see everywhere that man's thought is one thing, what he says by his word is a different thing, what he indulges by way of action is yet a different thing.
1: ఇది కేవలం లోకానికి ద్రోహం చేసేటువంటి క్రియగా మనకు గోచరిస్తూ ఉండాలి.
0: This lack of correlation between thought, word and deed is something which is deceiving the world and which is causing harm to the world.
1: తనకు తాను పదనమునకు రాజబాట వేసుకునేటువంటి వ్యక్తిగా మనకు గోచరిస్తూ ఉండాలి.
0: An individual of this kind appears to us as one who is laying down the path for his own destruction.
1: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి మీ బోటి వారలకు ఇది సరైనటువంటి మార్గం కానేరు.
0: Those of you like you who have entered and taken to the spiritual path, to you this kind of life is not the right one.
1: దేశంలో ఆవరించినటువంటి ఈ అశాంతిని రూపుమాపి తగినటువంటి ప్రశాంతిని అందించేటువంటి ప్రధాన కర్తవ్యులుగా మీరు రూపొందాలి.
0: You should take a shape, a form, by which you will remove this lack of peace in the world and establish peace in the world.
1: దైవ ప్రీతి, పాప భీతి నశించినటువంటి ఈ భారతదేశం నందు ఇట్టి ప్రీతి భీతిని కూడా మనం నెలకొల్పి తద్వారా ఆధ్యాత్మిక మార్గం నందు ఆత్మానందం అనుభవించడానికి కూడా మీరు ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: In this country, love of God has disappeared. Fear of sin has disappeared. All your attempts should be to re-establish love of God in the country and make people fear sin.
1: దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఆదర్శప్రాయులుగా నిలిచి భారతదేశం యొక్క ఆదర్శాలను తగ్గును సంస్కృతిని కూడా నిలబెట్టి మీరు సార్థక నామాన్ని కూడా నెలకొల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: దివ్యాత్మ స్వరూప, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ బికమ్ ఐడియల్ సిటిజన్స్ యాజ్ యూ గ్రో ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడియల్స్ అండ్ రీఎస్టాబ్లిష్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కేవలము వేదశాస్త్ర ఇతిహాస పురాణము ప్రమాణములు మీకు ఆచరణ ఎందు ఉంచటకు వీలు కాకపోయినప్పటికీ నిష్కార్యమైనటువంటి యొక్క దీంట్లో ఏమాత్రం కూడా మీరు ప్రవేశించుకోకుండా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కార్యములందు ప్రవేశించి తగినటువంటి యొక్క సేవను సల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: Although it may not be possible for you to follow both in letter and spirit what is given as injunction in our Vedas, in our Shastras and in our Puranas, yet you must make a determination to do such work which is selfless and not to selfish, and you must undertake only sacred work and not unsacred work.
1: Mana sevadalam yokka sabhyulakandariki kodanu nishkama prema abhruti parchukune itvanti prayatnamu ప్రధాన లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: All the members of our sevadai should promote such prema, such love, which is devoid of attachment.
1: కామికాక మోక్ష కామికాడు అన్నారు. కానీ ఎట్టి ఆశలు లేకుండా కార్యంలో పాల్గొనటము అది చాలా కష్టతరమైన విషయం కదా అని మీరు చింతించవచ్చు.
0: It is true, it has been said that without attachment and without desire, one cannot undertake work. You may feel, how are we going to do work without first developing a desire and an attachment?
1: కర్మ ఫలము కంటే కర్మం యందే మనకు ఆనందం అధికంగా ఉంటుండాలి.
0: Our pleasure will be more, not so much in the fruits of work, but in the work itself.
1: కర్మను ఆచరించేటువంటి నిమిత్తమే మన జన్మం ప్రాప్తించింది, కానీ కర్మ ఫల నిమిత్తమే మనకు ఆ జన్మం ప్రాప్తించలేదు.
0: We have got this birth to do the work. We have not got this birth to go and aspire for the fruits of the work that we do.
1: కర్మ ఫలము మనకు కేవలము బీజములుగా అందిస్తూ ఉంటుండాలి. ఎట్టి కర్మకు అట్టి ఫలములుగా మనకు అనుభవించక తప్పదు.
0: Whatever work we do, the fruits thereof are coming to us as seeds. We have to enjoy, we have to accept the fruits that will come out of these seeds.
1: విత్తనములు ఉండినంత వరకు కూడా నువ్వు మొక్కలు మలచక, చెట్లు కాక, వృక్షం కాక, ఫలములు అందించక తప్పదు.
0: So long as there are seeds, they will sprout, they will grow into trees, and trees will bear fruit. This is inevitable.
1: విత్తనములు లేకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక మార్గం.
0: The spiritual path is one wherein you completely remove and eliminate all seeds.
1: కనుక ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవ యందు ఈ సేవా సభ్యులందరూ కూడాను కార్యక్రమంలో వచ్చి పాల్గొని తద్వారా తిరిగి మన అనాది వేదవితమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: All the members of the seva dal should be ready to undertake such work and yet not aspire for the fruits of such work. Thereby you should be able to establish the principles, the basic principles of our traditional culture.
1: కనుక సేవాదళ సభ్యులందరూ కూడాను కొన్ని నిబంధనలు మాత్రం అనుభవించక తప్పదు, ఆచరించక తప్పదు. ఈ నిబంధనలు ఆధ్యాత్మిక మార్గానికి కూడాను అవసరమా అని కూడాను కొంతమంది సందేహించవచ్చును. అది చాలా అవసరం.
0: All the members of the seva dal have to accept certain rules of discipline and certain limitations. One may ask, are rules and discipline necessary even in a spiritual path? Yes, it has to be accepted that even for a spiritual path, certain rules and discipline are necessary.
1: చిన్న మొక్కగా ఉండినంత కాలం కూడాను దానికి ఎట్టి ప్రమాదములు కాని ఎట్టి చీర దిశలు కాని రాకుండా కాపాడుకోవడానికి కొంతవరకు మనం కంచి కట్టుకోవటం అత్యవసరం.
0: So long as we are dealing with a tender plant which is still young, it is necessary to protect that tender plant by putting a fence around it.
1: అదే వృక్షమైన తర్వాత ఆ వృక్షమును ఏ యొక్క పశువులు కాని ఏ మృగములు కాని హింసించడానికి పొనుకో.
0: The same tender plant, when it has grown into a big tree, then the animals and the cattle are not going to attack this big tree.
1: కనుకనే మన యొక్క ఆధ్యాత్మిక దశ అతి మొక్క దశలో ఉంటున్నంత వరకు కూడాను ఈ క్రమశిక్ష అనేటువంటి కంచె కట్టుకోక తప్పదు.
0: In the same manner, so long as our spiritual status is still in the young age, like a tender plant, it becomes necessary to have a fence round our tender plant of spiritual nature.
1: Kanuka kramashichane lekapothe manavudiga roopondadu.
0: Without discipline, man is not going to take the form of a human being.
1: కనుక అట్టి డిసిప్లైన్ ను మనము కొంతవరకు ఆచరించాలి. డిసిప్లైనే మన యొక్క ప్రధాన సాధనగా భావించాలి.
0: We have to accept discipline as a primary step in our sadhana.
1: ఈ డిసిప్లైన్ అనేటువంటి దాంట్లో మన వారు చాలా పొరపడిపోతున్నారు. డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ, ఈ డకార త్రయములు అనేటువంటిది వేదవాక్యములు, ఉపనిషత్ వాక్యములు.
0: Many of our people are making a mistake and are getting the wrong impression of this word discipline. Discipline, devotion and duty, all these three aspects which begin with the letter D, they are very important and they are really statements which come from our Vedas.
1: మన లక్ష్యం ఈనాడు కేవలం డివోషన్ అనేటువంటి దాంట్లో ఉంటున్నాము, కానీ డివోషన్ లో ఉన్నామో డీప్ ఓషన్ లోనే ఉన్నామో తెలియటం లేదు.
0: Our objective today appears to be only in devotion, but one does not understand whether you are in devotion or whether you are in a deep ocean.
1: కాని మన యొక్క డ్యూటీకి డివోషన్ అండ్ డిసిప్లైన్ ఈ రెండు కూడాను రక్షక బటుకులుగా రావాలి.
0: But for all the duty which we have to perform, these two, discipline and devotion, they have to come as bodyguards to the duty which each one of us has to perform.
1: అనేక మంది పెద్దలు ఈనాడు డ్యూటీ డ్యూటీ డ్యూటీ డ్యూటీ ఇస్ గాడ్ అని అంటున్నారు, కానీ డ్యూటీ ఇస్ గాడ్. చెప్తున్నారే కానీ ఆ గాడి యొక్క తత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు డ్యూటీలో కనిపించడం లేదు. డాగ్ యొక్క తత్వమే మనకు కనిపిస్తుండాలి.
0: Many elders today talk of duty, give duty great importance. They even say that duty is God, duty is God. But in their acts, one does not see any aspect of God in the duty which they perform. We only see the aspect of the dog in the duties which they perform.
1: ఇక్కడ డ్యూటీ అనేటువంటి ఒక క్రియలోపల డివోషన్ అనేటువంటిది, డిసిప్లిన్ అనేటువంటిది, బాడీ గార్డ్స్ వల్ల రెండు కూడా నువ్వు వెంట జంటగా పోవాలి.
0: Here, in this aspect of one performing one's own duty, one has to regard these two, discipline on one side, devotion on the other side, as guarding, as bodyguards which are guarding this duty.
1: ఈ డ్యూటీ అనేటువంటి దానికి తగినటువంటి డిసిప్లైన్ ఒక సైడ్ ఉంటుండాలి. ఈ డిసిప్లైన్ డ్యూటీకి రెండింటికి సంబంధించినటువంటి డివోషన్ మరొక వైపు ఉంటుండాలి.
0: On one side of the duty which we undertake, there should be discipline which is appropriate to the duty which we are undertaking. On the other side, there should be devotion which will protect this duty as a God.
1: Appude work is worship, duty is God aneetunte padamulaku saarthakanni manam andukunna varam antam.
0: It is in that context and only in that context can you really call work as worship and duty as God.
1: Kani మన సేవాధర్మ యొక్క సబ్జెక్ట్ లోపల వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు. వర్క్ వర్షిప్ భావంతో నువ్వు చేస్తున్నావా? లేదు, నేను అనేటువంటి భావంతో నీ వర్క్ చేస్తున్నావు. ఈ నేను అనేటువంటి తత్వం పోయినప్పుడే వర్షిప్ గా మారుతుంది. ఈ అహంకారం రూపమాపాలి.
0: The members of our Sevadal keep on repeating, work is worship, but they do not ask themselves, are we doing whatever work we do in the aspect of worship? No, whatever work we do, we are doing it in a selfish manner, we are doing it for ourselves, and in this doing work for one's own self, we are not removing the ego.
1: Sarvakarma Bhagavat Prityartham anetvanti chopala manam acharinchali.
0: We should have the aspect that all work we do is for the pleasure of God.
1: Yendukanaka paramaatmude sarvavyapiga untunnadu, taanu leni sthanam kaani tanadu leni naamam kaani lokamlo ledu.
0: You may ask why do we say that we do all work in the pleasure of God? Because God is omnipresent, God is everywhere. There is nothing in this world where God is not present. There is no name in this world which does not attribute itself to God.
1: Atti bhavanamunu drudaparchukoni meeru ee yokka sevadanamlo karyakramlo palgonataniki punukovali.
0: You must determine and completely accept such aspects and such faith. With such determined faith, you should enter whatever work you do in the Sevada.
1: మనం ఆచరించేటువంటి కార్యక్రమంలో అనేక అవాంతరములు జరగవచ్చును, అడ్డు రావచ్చును, కొన్ని విధములైనటువంటి యొక్క నిందలు నిష్ఠూరములకు కూడా గురి కావచ్చును. కానీ వీటిని లెక్క చేయకుండా మన యొక్క లక్ష్యమును ఏమాత్రము మార్చుకోకుండా సాధించడానికి పూనుకోవటమే ఇది ఒక దీక్షగాను తపస్సుగాను మారుతుంది.
0: In the types of work that you undertake, it is quite possible that many obstacles will come in the way of getting that work to fruition. In spite of the fact that you will get obstacles, in spite of the fact that sometimes you may also get blame and abuse in doing your work, you should be unmindful of all that and reach the goal of your work.
1: Chana chanamunakunu mana lakshyanni marchukokoodadu. Lakshyanni marchukovatam kevalam oka pichitananga untuntadi.
0: You should not go on changing your goal, changing your objective every moment. To change your goal and objective every moment is just madness and foolishness.
1: జీవితము పూర్తి కూడాను ఒక్క లక్ష్యమునందే మనం పూర్తి గావించుకోవాలి.
0: The entire life should be gone through with one unchanging goal and unchanging objective.
1: నిరంతరము మన యొక్క జీవితము కేవలం బంప్స్ అండ్ జంప్స్ మాదిరి పోతుంటే మన జీవితం ఏనాటికి గమ్యం చేరేది? ఏనాడు మన లక్ష్యాన్ని సాధించేది?
0: If all time during your whole life, if you go on through ups and downs, if you go through bumps and jumps, when are you going to have a specific objective and get the fruit of your life?
1: కనుక మనము ఎట్టి అవస్థలకు గురి అయినప్పటికీ ఈ దేహమును కలగవచ్చు కొన్ని నష్ట కష్టములు, ఈ దేహమును సంభవించవచ్చు కొన్ని అశాంతులు కూడాను, కొన్ని కష్టములు కూడాను, కానీ వీటిని ఏమాత్రం మనం లెక్క చేయనక్కర్లేదు. ఇది నీటి బుడగ వంటి దేహము, కోతి వంటి మనస్సు, ఈ రెండింటినీ లెక్క చేయకుండా నీ లక్ష్యమును నీవు సాధించడానికి తగిన ప్రయత్నం చేయటమే సేవాధర్మ యొక్క సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించాలి.
0: It is the primary duty of the members of Sevadal to be unmindful of the obstacles that come your way in achieving your goal. You must remember that this body is like a water bubble. The body will be subjected to difficulties and obstacles. You must be unmindful of it. You should know that the body is like a water bubble, that your mind is like that of a monkey. Unmindful of these aspects, you must reach your goal and objective with one determination.
1: దివ్యాత్మ స్వరూపులారా, మన జీవితం అంతా కూడాను ఒక రెండు దినములు నాటకం వంటిదిగా ఉంటుండాలి.
0: దివ్యాత్మ స్వరూప, అవర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ డ్రామా విచ్ విల్ ఫినిష్ ఇన్ 2 డేస్.
1: మన యొక్క జీవితం అంతా ఇప్పుడు 2 గంటల యొక్క పోటీ పందెంగా ఉంటుండాలి.
0: అవర్ హోల్ లైఫ్ ఈజ్ లైక్ ఎ గ్యాంబుల్ ఫర్ 2 అవర్స్.
1: మన యొక్క దేహం యొక్క పరిస్థితి నిత్యం కూడాను రోగమయమైనటువంటి యొక్క కంపు పొండవలే ఉంటుండాలి.
0: If we think of our body, the body is like a dirty, smelling thing full of diseases.
1: దీనికి అనేక మంది కవులంతా కూడా వర్ణించారు, మరినపు కొంప, రోగముల మ్రడ్డెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీద లేని కంప, అమ్ముల పదలంబు మన మెప్పు దలంప, మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నారు.
0: Many poets have described this unsteady and unstable body as being one which is very dirty, as full of diseases, as something which is impermanent. Do not believe in it. Do not think that it is permanent or it has got any value. Remember that God is only permanent and try to reach the feet of God by all your efforts. This is what many poets have said in describing this impermanent human body.
1: Kanuka deham rogamulo yokka gumpu gampa.
0: Body is full of diseases.
1: Inka mana yokka manasu tattvam chustamantante mana samsaram yokka vishayam paristhitamulo manam praraginchadam anukunte idi kevalam nallula mancham vantidiga untundadi.
0: If we want to talk about our mind, our attitudes and our life and our families and the difficulties in which we are, it can only be compared to a cot which is full of bugs.
1: Ilanti mancham paina sukhanidrapoyetunte vyakti kanipistundada?
0: How can you find a man who can sleep happily on a cot of this kind which is full of bugs?
1: Kanuka hrudayamlo unnatundi yokka pavitramainatundi gnana ratnani manu pondalanetundi sankalpam galinatundi vyakti prathi okkaru kudanu ఈ దేహం అనేటువంటి రాతిని ప్రక్కకు నెట్టి మనస్సు అనేటువంటి యొక్క భూమిని బుద్ధి అనేటువంటి గడ్డపారతో చక్కగా త్రవ్వినప్పుడే ఈ మాణిక్యం అనేటువంటి జ్ఞానం మనకు బయటపడుతుంది.
0: If you really want to see and enjoy the sacred wisdom, the sacred jewel that is present in your heart, you can only find it if you are able to push away this impermanent body, body which is full of diseases, and forget this body. And if you can overcome the mind which is always wavering, it is only then that you can reach this pearl of wisdom which is present in your heart.
1: Paropakarya nimittamai aacharinchetvanti nimittam mani ee pavitra deham manaku praaptinchindi.
0: God has given us this sacred body so that you may be of some use to your fellow human beings.
1: Atti karyamuliyande ee deham palgonukunna intakante heenamainatundi deham marakkatu undadu.
0: If this body which has been given to you for that purpose is not to be used for helping fellow human beings, then there can be nothing else which is worse than this human body under those conditions.
1: Dana kanaka vastu vahanadulanu arjinchina nimittamai ee deham manaku praaptinchaledu.
0: This body has not been given to you so that you may acquire affluence, wealth, jewels and such other material possessions.
1: Mana dhanamu nijamaina dhanamu endi, satya dhanamu emiti, mana gnana dhaname satya dhanamu.
0: What is our true wealth? What is our wealth? Our true wealth is our wisdom. That is the only true wealth.
1: Mana sadgunamule mana yokka aishwaryamu.
0: Our good qualities are our affluence.
1: Mana yokka seelame pavitramainatundi yokka sampada.
0: Our morality is the foundation for all this affluence.
1: Kanuka vachi poye atvanti yokka passing clouds vanti ee dhanam nimittamai ee sukha santosha bhoga bhagyamulu nimittamai manam ee pavitramaina janmanu paadu cheyakoorudu.
0: For the sake of material wealth and for the sake of material enjoyment of the affluence, we should not degrade this sacred body of ours for that purpose.
1: దీనిని పురస్కరించుకుని ఏ సేవలను సభ్యులకంతా మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు.
0: It is in this context, particularly to the members of Seva Dal, we have said that money comes and goes, morality comes and grows.
1: Kanuka mana Seva Dal yokka sabhyulu ee naadu health and education, aarogyamu, vidya, ee vidya vaidyamula nimittamai mana Seva Dal yokka sabhyulu oka pradhanamainatundi yokka kankanam kattukoni ఇక మున్ముందు జరగబో కార్యక్రమం లోపల ఇట్టి పవిత్ర సేవ ఎందుకు కూడాను మన భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మీరు నిరూపించాలి.
0: It is in this context that members of Seva Dal should make a determination to see that these two important aspects of our life, health and education in this country, are promoted and guarded by the members of Seva Dal as an idea.
1: కనుకా ఎట్టి కార్య నిమిత్తమై మనకి హెల్త్ అవసరమనగా జ్ఞాన నిమిత్తమై ఈ యొక్క దేహం రక్షించుకోవాలి.
0: For what purpose do we need to have good health? For the purpose of acquiring spiritual wisdom do we need to have health for this body?
1: కేవలం ఎడ్యుకేషన్ అనగా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే కానేరదు. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు.
0: What is the purpose of education and what is true education? Mere acquaintance with a large number of books cannot be education. The end of true education should be character.
1: The end of culture is perfection annaru. The end of knowledge is love, not allergy.
0: The end of culture is perfection. The end of knowledge is love.
1: కనుక ఇట్టి పవిత్రమైన ప్రేమ చోపల మనము ఒక గుణశీలమును కాపాడుకునే నిమిత్తమై ఈ యొక్క విద్యను మనం ఆర్జించడానికి పూనుకోవాలి.
0: In this aspect of promoting sacred love and prema, we should use our education to promote good qualities in us.
1: ఈ పట్టకోటి నిమిత్తమై మనం ఆర్జించేటువంటి యొక్క ఈ విద్య నిజమైన విద్యనా కాదు, ఇది అవిద్యనే చెప్పవచ్చు.
0: But if education does not enable you to promote good qualities, if education is being acquired only to make a living, that cannot be called true education. That will be called uneducation.
1: పొట్టను నింపుకునే నిమిత్తం ఇన్ని రకమైన డిగ్రీలు మనం పొందాలనా, ఇన్ని సంవత్సరముల కాలమును వ్యర్థం చేయాలనా, ఇంత ధనమును కూడా మనం దుర్వినియోగపరచవలనా?
0: Just for making a living and relieving your hunger, have we to acquire so many degrees? Have we to spend so many years acquiring education and undergo so much trouble?
1: పచ్చిపచ్చి మృగాదులు కడుపు నింపుకోవటం లేదా? దానికి ఏ డిగ్రీలు పొందినాయి, ఏ కాలేజీలకు వెళ్ళినాయి, ఏ యొక్క కళాశాలలో అవి చదివినాయి, ఏ మాత్రమూ లేదు. కనుక పొట్టకూటి నిమిత్తమై ఆచరించేటువంటి విద్య కానేరదు. మన యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించి ఏకత్వాన్ని మనం గుర్తింపజేయడానికి తగినటువంటి విద్యను మనం ఆర్జించాలి.
0: Are not the birds relieving their hunger? Are not the animals eating food? What colleges have the animals and birds gone to? What degrees have the animals and birds acquired? What is the education to which the animals and birds have gone? Are they not feeding themselves? So, if you acquire education just to feed yourself, that cannot be called education. You must acquire such education which will enable you to develop your character and which will enable you to strengthen your spiritual aspects.
1: Vidyanu padamunaku manam pedarthamulu teesukoni vidyanu manam kevalam kalamunu kodunu vyattam gaavistunnam.
0: We are misinterpreting and misunderstanding the word education, and in the name of education we are wasting time.
1: అంతర్ బహిర్ వ్యాప్తిని గావించేటువంటి యొక్క వికాసమును గావించేటువంటి ఆత్మవిద్య విద్య.
0: That education which is spiritual, which enables you and enlightens you, gives you inner wisdom and external wisdom, that is true education.
1: కానీ భౌతిక సంబంధమైనటువంటి విద్యలు కూడా కొంతవరకును ఈ బాహ్య జీవితానికి అవసరమైనప్పటికీ అది మనకు ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం ఉంచుకోకూడదు.
0: It is true, in order that you may have your daily life and fulfill your daily requirements, certain amount of material aspects of education are necessary, but they cannot be given the primary importance in education.
1: ఈ లౌకిక విద్యలయందు మాత్రం మనకు ఏమాత్రం కూడా మానసిక శాంతి లభించదు.
0: From the worldly and material type of education which we are now calling education, we can never get peace of mind.
1: నిజమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే దైవ అనుగ్రహాన్ని పొందినప్పుడే మనకు లభిస్తుంది, దైవ కటాక్షానికి మనం ఉరి అయినప్పుడే లభిస్తుంది.
0: Truly, if you want to get peace of mind and if you want to enjoy peace of mind, you can get it only when you earn the grace of God and when you deserve the grace of God.
1: కనుక భగవత్ ప్రేమకు భగవత్ దయకు మనం గురి కావటము, భగవత్ కరుణకు మనం పాత్రులు కావటము ప్రధానమైనటువంటి జీవితంగా మనం విశ్వసించాలి.
0: To deserve God's love, to deserve God's compassion and to deserve God's grace should be the primary objectives of our lives.
1: పెద్దలను గౌరవించాలి, మన సంస్కృతిని విశ్వసించాలి.
0: We should respect elders. We should have faith in our culture and in our traditions.
1: పెద్దల్ని ఎందుకు గౌరవించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాడు అనేకంగా వస్తున్నాయి.
0: Many people are asking the question, why should we respect elders?
1: కానీ నీవు ఎల్లకాలం కూడా నీవు చిన్నవాడుగానే ఉంటున్నావా, యువకుడుగానే ఉంటావా? కాదు, నీవు కూడా ఒకనొక నాటికి పెద్దగా మారవచ్చు.
0: Are you going to remain a young man, remain a youth for all time? You are going to become an elder sooner or later.
1: నిన్ను చూచి పిల్లలు అగౌరవపరిచిన నీవు ఓర్చుకోగలవా?
0: When you have grown to be an elder, when young children look at you and show disrespect to you, can you bear such a situation?
1: కనుకని ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడు రేపు నిన్ను చిన్నలు కూడా నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: So if today you respect the elders, when you become older, then the younger people at that time will show respect to you.
1: దీనిని పురస్కరించుకొని ఈ సేవాదారం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అన్నారు.
0: It is in this context to the Sevadal members who have said reaction, reflection and resound.
1: కనుక ఈనాడు మన తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించినప్పుడే రేపటి దినం మన పిల్లలు మనల్ని గౌరవించడానికి కానీ లేక లోక పిల్లలు కానీ మనం గౌరవించడానికి కానీ పూనుకుంటారు.
0: It's only when today, while you are young, you can show respect to the elders. When you grow older, the younger people, the children at that time, will show respect to you.
1: ఈనాడు నీవు పెద్దలను గౌరవించక నిన్ను సర్వులు గౌరవించాలని కోరుకోవటం ఇది కేవలం ఒక అహంకారమైనటువంటి యొక్క భ్రాంతి.
0: It's an illusory ego for you to think that without respecting elders, you demand respect from others. That's only an illusory ego.
1: కనుక నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే లోకమంతా మనల్ని గౌరవించుతుంది.
0: When you are able to develop a pure heart, then the world will respect you.
1: ఇతరుల గౌరవం మనకు లేకపోయినప్పటికీ మన భగవత్ కటాక్షము, భగవత్ యొక్క అనుగ్రహము, భగవత్ యొక్క ప్రేమకు కూడా నువ్వు పాత్రలమవుతావు.
0: With a pure heart, even if others do not respect you, then you will deserve the grace of God. You will deserve the love of God.
1: కనుక మనం సేవాదారం యొక్క సభ్యులైనటువంటి యువకు యువతులు తగినటువంటి లక్ష్యాన్ని గుర్తించుకుని వర్తించడము అత్యవసరము.
0: Therefore, young men and women who are members of the Sevadal, they should recognize the appropriate truths, they should recognize the appropriate code of conduct, and they should behave in that manner.
1: ఈనాడు అజెండాలో పెట్టినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను రేపటి దినము చర్చించి తద్వారా దాని యొక్క నిర్ణయాన్ని కూడా మనం పూనుకోవటము, తదుపరి భవిష్యత్తులో మనము పట్టవలసినటువంటి యొక్క కార్యక్రమాలు ఎట్టివి, మనం చేయవలసినటువంటి సేవా కార్యములు ఎట్టివి, ఎట్టి భావంతో చేయాలి అనేటువంటివి కానీ మన సేవాదారం యొక్క సభ్యులకు ఉండవలసినటువంటి నిబంధనలు కానీ గట్టిగా ఈతూరి శాసించటము అత్యవసరమని కూడా గుర్తించాలి.
0: You should recognize that the five items that have been placed on the agenda today, which are being discussed by the subcommittees, they should be gone into with great care, and you should ask yourselves, what are the various items of work which we should have in our code, and what is the attitude which we should develop while doing that kind of work, and these things should be put down with very clear, firm decisions and conduct and disciplinary rules. This is something which you should recognize as important.
1: సమ్మేళనలు ఇతర సమ్మేళనలు వంటివి కావు.
0: Our congregations and conferences are not like other congregations and conferences.
1: మనకు కేవలం ఇద్దరు నిలిచినప్పటికీ పర్వాలేదు, ఇద్దరు గట్టివారిగా ఉంటుంటే కూడా చాలు, రెండు లోకాలను కూడా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
0: For us, even if two members remain, if those two members remain steadfastly and they are good, that is enough.
1: గంగ గోవు పాలు గంటెడైన చాలు, కడవడైన నీల కరవు పాలు అన్నారు.
0: If we have the milk of a good sacred cow, even a spoonful of that is enough and is good. Why have a big potful of ass's milk?
1: కనుక మా నిబంధనలు అనుసరించినటువంటి వారి ఈ సేవాలయంలో సభ్యులుగా ఉండటానికి సంసిద్ధులుగా ఉండవచ్చునే కానీ ఈ యొక్క నిబంధనలు కానీ మా యొక్క క్రమశిక్షణలు కానీ మా యొక్క ఆశయాలు కానీ ఆచరణీయందు ఉంచి ప్రచార ప్రబోధములు సరిపనటువంటి వారు ఇందులో ఏమాత్రం కూడా నువ్వు కాలు పెట్టడానికి వీలుండదు.
0: Only those persons who accept our regulations, who are willing to work within the regulations which we have framed for ourselves, who uphold the ambitions and the aspirations of our organization, it is only such people who need remain in our organization.
1: ఈ విషయాన్ని లక్ష్యంగా ఉంచుకొని మీ యొక్క అజెండాలో ఇచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తక్కించి తద్వారా కూర్చడమో చేర్చడమో లేక ఇంకే విధమైనటువంటి మార్పులు కూర్చడమో చేసుకుని రేపటి దినం దీన్ని నిర్ణయించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: I am hoping that while you come to decisions, while you determine your course of action, you will bear these things in mind and you will come to conclusions while discussing the agenda items by tomorrow.
1: ఇతూరి మన యొక్క సమ్మేళనం లోపల కఠినమైనటువంటి చర్యలుగా మనం తీసుకుని మనము ఈ దేశంలో ఆవరించినటువంటి అశాంతిని కొంతవరకు అయినా రూపుమాపి మన యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, పవిత్రమైన హృదయాన్ని, భారతీయ సంస్కృతిని, మన యొక్క వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరణ యందు ఉంచడానికి కొన్ని విధములైనటువంటి భద్రతను గావించడానికి తగిన కంకణం కట్టుకోవటం అత్యవసరమైనటువంటి విషయం.
0: It is very important at this juncture for you to accept even stern measures by which you will lay down a code of conduct for yourselves, and you will be able to remove the agitation and the indiscipline that has come in our country. Take the spiritual path by which you can establish peace and happiness in this country.
1: Kanuka Manamu. ఈ సమ్మేళనం లోపల అనేక రకములైనటువంటి నిర్ణయాలను గావించుకోవటం అత్యవసరంగా ఉంటుండాలి. ఈనాడు సేవాదళం యొక్క కాన్ఫరెన్స్ సమ్మేళన ప్రారంభమైనప్పుడే వేరే అత్యవసరమైనటువంటి కార్యాలు కూడా ప్రారంభం కావటం చేత తెల్లవారి మీతో ఈ విషయాన్ని కొంతవరకు చర్చించడానికి అవకాశం లేకపోయింది. రేపటి దినము ఈ టీచర్స్ కాన్ఫరెన్స్ కూడాను సాయంకాలం నుంచి జరుగుతుంది. ఆ లోపలనే మన సేవాదళం యొక్క సభ్యుల్లో ఈ 5 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి చూడండి. వీటిని కొంతవరకు మీరు నిర్ణయం చేసుకుని ఈ సబ్ కమిటీగా నియమించినటువంటి వారు దాని నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తదుపరి మనం కొంతవరకు దీనిలో మార్పు కుర్పు చేయవలసినటువంటి కూడా చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And I find that you are having subcommittees discussing the agenda items. We are also going to have the teachers, Balavikas Teachers Conference. Before the Balavikas Teachers Conference assembles, if you come to definite decisions and take necessary stern measures and bring up your proposals, then we shall have a look at those proposals and we will finalize them before we go into the Balavikas Teachers Conference.

ఎట్టి సొంపును మది మెంచగలరు. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన తెనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు, పల్కెడి పల్కులు పావనములే, రూపమే లేని శక్తికి రూపుదల్ప, రూపమే లేని శక్తికి రూపుదల్ప. ఎవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి.

ఆటపట్టు భరత దేశము వేదాల పట్టుకుమ్మా.

0: of Asia, this country, Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices, and performances like the yajnas, yagas, have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. Tana Jivitamulu. Sadhin Chavasnatvanti Karyamulalu. Pradhanamainatvanti Bhagavat Prema.
0: Embodiment of love. The first and foremost task ahead of a true Sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించటమా? మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారమవుతాం.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూ హస్ బీన్ ది రిసిపియెంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: వంట పూర్తి అయిన తర్వాత మంటతో మనకు పని లేదు.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: భగవత్ ప్రేమ అనేటువంటి దీనికి పాత్రుడైనటువంటి యొక్క సాధకులకు మరొక సాధన అనేటువంటిది అనవసరం.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamula entante yokka pranthula cheta tana jeevitamunu chuttabadukuni tadwara vandikavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈజ్ లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదర్స్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: You have two other names for the same thing.
1: Savikarshana, Viprakarshana.
0: Savikarshana and
1: Ishtamu. Rendavadi Ayishtamu.
0: One is a liking, the other dislike.
1: Okati Preeti. Rendavadi Dveshamu.

0: చేస్తున్నామనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
1: ఫస్ట్ వన్ సవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
0: విప్రకర్షణమనగా ఒక పదార్థము మరొక పదార్థము నుంచి దూరం కావటం.
1: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
0: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
0: ఈ ప్రేమ తత్వమునే భక్తి అనుకుడును పిలుస్తూ వచ్చారు.
1: It is this prema or love which has been also called bhakti.
0: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని నమ్రతమని గౌరవమని చెప్తూ వచ్చారు.
1: The first one, savikarshana, is tending to attract something to oneself.
0: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని నమ్రతమని స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
1: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
0: Tamato samanamainatundi varito sambandham yerpatchukunnappudu idi snehamu ani pilustu vacharu.
1: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
0: Tanakante takku varito sambandha bandhavyamunu kalpinchukunnappudu deeniki karuna daya కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ వెన్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ బిలో యూ, దెన్ యూ టాక్ ఆఫ్ కంపాషన్ ఆర్ మర్సీ ఆర్ కైండ్నెస్.
0: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
1: ద సేమ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
0: ee kavikarshane puttadani yendu oka vidhamainatundi saguna bhakti nirguna bhakti ani kudanu rendu ga vibhajistu vacharu.
1: This kavikarshana bhakti once again can be classified into two, the attributes and the attributeless.
0: ee saguna bhakti yendu tirigi moodu bhagamulu yerparcharu.
1: And in that bhakti, denoted by the attributes, you have three categories.
0: Aviye, tamasika, rajasika, sattvika mainpunti, saguna bhakti.
1: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvika.
0: Ee tamasika mainpunti bhakti, himsato, adambaramuto, yoka vidha mainpunti yoka, matharamuto kudu muntuntari.
1: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
0: Adambaramu adhikanga untuntayi.
1: And this exhibitionism has a prominent place.
0: Parulu chudavalanannu parulu tannu mechukunavalanannu ataniki maha preeti.
1: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
0: Atanu chesinatundi sadhanalu anni kudanu శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
1: అండ్ వాట్ ఎవర్ సాధన హీ అండర్టేక్స్ త్రూ ద మీన్స్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ త్రూ ద మీన్స్ ఆఫ్ దిస్ మైండ్ హ్యాస్ దిస్ డిస్టింగ్విషింగ్ ఫీచర్.
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
1: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డాటెడ్.
0: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
1: సచ్ ఎ భక్తి కెనాట్ బి కాల్డ్ ద ట్రూ టైప్ ఆఫ్ భక్తి.
0: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు బాధ్యములు ఎందు కీర్తి ఎందు ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
1: అండ్ ద సెకండ్ టైప్ ద రాజసిక్ భక్తి టెన్స్ టు గో ఇన్ ఫర్ వరల్డ్లీ చార్మ్ వరల్డ్లీ వెల్త్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ అథారిటీ.
0: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.

0: For the ordinary man, this certainly looks to be an ordinary work.
1: కష్టములు తీరవనని ఐశ్వర్యము కలుగవనని కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరని తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపములను పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహములకే పాత్రుడైన ఈ గ్రహములు మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కానీ ఇది పరాభక్తి సంబంధం కాదు.
0: So this attitude is not something which is tuned in to the other aspect.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: బలిచక్రవర్తి వామనుకు సర్వస్వమును దారపోశాడు.
0: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: In such a type of bhakti, there are 9 distinctive categories.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేశం యొక్క అవయవములతో కరచరణాది అవయవములతో స్తోత్రములతో నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది విన్నా ఏది తలచినా అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కానీ ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today, we are given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూసి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది కాని చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగాని మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమైనటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ విథౌట్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్ విథౌట్ ఎ సెన్స్ ఆఫ్ సిన్సియరిటీ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఫ్రిటర్డ్ అవే.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: బట్ దెన్ వి షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హైయర్ గోల్.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమని భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్ట్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ అస్ ఈజ్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: నౌ ఆల్సో ఇన్ రిలేషన్ టు దిస్ నేచర్ దేర్ ఆర్ త్రీ డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: ద సెకండ్ ఈజ్ కాల్డ్ పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: ద థర్డ్ ఈజ్ కాల్డ్ నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనం విచారించాలి.
0: వీ షుడ్ ఫస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: వాట్ దే ఆర్గ్యూ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఏ కన్గ్లామరేషన్ ఆఫ్ ఆటమ్స్ గివ్స్ యూ ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ అరౌండ్ యూ అండ్ గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్ ఫర్ ఎ సర్టన్ పర్పస్.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He made the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: Paramanuve lekundina srishtiki ye vidhamainatundi yokka avakasamu undadu.
0: But for these submicroscopic entities, the creation cannot come into being.
1: Ee srishtiki edo okati aadharam anekuti undalani vaari vaadamu.
0: They say that there ought to be some support and basis for this creation.
1: Rendavadi parinama vaadamu.
0: The second category of people called parinama vadana.
1: Anaga daivamu tanunundiye ee jagattanante ikkudanu srushtinchinadu ani veeri vadamu.
0: What they argue is the Lord has created from himself this creation around us.
1: Ee vidhamananaga okka peetamunu nelayandu naati darini poshinchinappudu adi aneka kommalu remmalu aakulu kayalu పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని.
0: That God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని.
0: That his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని.
0: That you have the flower and the fruit in the form of మమకార and అభిమాన.
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయినటువంటి స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయప్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: But then there is a close relationship between the two.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagat antai kudanu chaitanyamainatunti yokka daivattamutone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantrai daggara jadamainatunti padarthamu ee vidhamuga chedinchutunnado ade vidhamugane daivattam yokka chaitanyamunandu jadamaina prakruti chedinchutunnadi.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: Yekavata daivattamu jagattu yokka avinabhava sambandhanni ee vivattivadam anetundi nirupistu vachindi.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: Kanuka jagattanaga verani దైవమన్నగా వేరని మనం భావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.
1: ఈచ వాస్యం ఇదం సర్వం. దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ దట్ యు సీ అరౌండ్ యు.
1: అయితే ఈ ఉపాదాన స్వరూపులైనటువంటి మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
1: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం?
0: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
1: నిరాకారతత్వమైనటువంటి స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకారతత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వములో వారు ప్రవేశిస్తున్నారు.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of God.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనో సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలంచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
0: Though the one entity is only one and one, There are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోనే.
0: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: The son in the house addresses the master of the house as father.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny thought in the household would address the same person as grandfather.
1: అదే ఇంటి ఎందు ఉండేటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house, would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుందని.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుందని.
0: The mother regards as a son, the wife as a husband.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: The son regards him as a father.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: In the same manner, God is one and only one, and there is only one essence of divinity. But keeping in tune with the way one looks at him, he shows himself in different forms, different names.
1: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: This has been what we see right from ancient times downwards. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: In the same manner, the religions also took shape.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: Also, our code of conduct of dharma,
1: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it's not a permanent thing, thereby we have suffered in the process.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world will come to an end.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: Dharma also has to undergo a change, keeping in tune with the change.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
1: Kanuka divyattamainatundi oka gamyamu pavitramainatundi sthanamu aadarshavatamainatundi oka margamu okkate ainappatikini manavulu tama tama abhishtamulanu nerveechukune nimittamai anukoolamainatundi margamulanu anusaristhu vastunnaru.
0: Therefore the goal is essentially divine, the goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: Matamulanniyu veru margambu okkate.
0: The faiths or religions could be different, but the path is the same.
1: Inaadu lokamulo manamu braminchetunte yokka brahmanulani kshatriyulani sudrulani vaishyulani inka enno manamu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వీ కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్, క్షత్రియస్, శూద్రస్, వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ ద that these are all superficial distinctions.
1: Aithe, veeri veeri bhavamulu, veeri veeri aashayalu, veeri veeri anishthanamulu, pratyekamuga undavachunu kani, anubhavimpaboyetundi divyatvam okkate.
0: It's quite likely though, that each of these categories would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
1: కనుకనే మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము, భక్తి మార్గము.
0: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనీన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఈజ్ ద సేమ్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్, బట్ గోల్డ్ ఈజ్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ ourselves విత్ కుడ్ బి సచ్ యాజ్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: యు కుడ్ హ్యావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
1: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: Tella govu ni tella paalu andistunnada?
0: Or a white cow, would it give you white milk?
1: Leka nalupu telupu kaliginatunte avu ni nalupu telupu paalu andistunnada?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion?
1: Kaadu anninti paalu yokka rangu okkate.
0: No, the color of the milk is the same.
1: Pasula vannelu veru, paalu okkate.
0: ది
1: జీవ జంతుడు వేరు, జీవుడు ఒక్కడే.
0: ది కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: ది డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి డిఫరెంట్, బట్ జీవా ఇస్ ద సేమ్. యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, బట్ ఎసెన్షియలీ ది నేచర్ ఇస్ ద
1: సేమ్. తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతుడై.
0: హి డజంట్ నో దిస్ and he leads himself astray and suffers in the process.
1: ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamaina tundi yokka aatmanantamunu anubhavinchetundi bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
0: For the sake of eking out a livelihood we undertake such paths, but they do not take us any far.
1: Kaluka sarvula yendu undinatundi yokka divyattamu okkate aneetundi tattvanni manam ee naadu gurtintumo aanaade manamu danyulam avutamu.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
1: Kalukune anadi kaalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunaku saattu vastu vacharu.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: Bhaktiki minchinatvanti yokka tattvamargamu marokati ledu.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనమున్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి ఒక సేవని దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: You cannot possibly worship God who is infinite.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: సో వి మస్ట్ మేక్ ఎన్ ఎండెవర్ టు ట్రై అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ హిస్ క్రియేషన్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: ద సర్వీస్ దట్ వి డు టు ఎనీవన్ ఈజ్ ద సర్వీస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహములకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
0: సో ప్లంజింగ్ ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: లేక దైవము ఇట్టివారు అట్టివారు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూర్వకమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
0: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
0: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
1: దీనిని సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into four ways. The first is salokya.
1: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
0: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
1: Daniye salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
0: ద వర్డ్ ఇస్ సా లోక్య. దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగా రూపొందుతాయి.
0: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
1: భగవద్గీతను దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: We have an illustration for this in the Bhagavad Gita.
1: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
0: Think of me constantly and jump into the battle field.
1: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappudikini avi bhagavantunike chendutayi.
0: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
1: Nee bhavam matramu bhagavantuni paina లక్ష్యం చేయాలి.
0: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: దీనిని సాలోక్యము అన్నారు.
0: దిస్ ఇస్ సాలోక్య.
1: ఇంకా సారూప్యము.
0: ద సెకండ్ ఇస్ సారూప్య.
1: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
0: దట్ ఇస్ వి షుడ్ ట్రై టు ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ నేచర్.
1: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
0: దోస్ పార్ట్స్ which emanate from fire have the characteristics of the fire.
1: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములకు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
0: Just as fire has as its characteristic features shedding of light and burning something, so also the spark.
1: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తికి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
0: So in the same manner, in this sarupya type of service, Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
1: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatundi kanamude.
0: Every being is like a spark emanating from the Lord.
1: Kanuka deenini sarupyamu ani kuda cheptalo oka vidhamainatundi antarartham unnadi.
0: So that is why there is the inner significance to classify this as sarupya.
1: Inka samipyamu.
0: The third is called samipya.
1: Anaga అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురు కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నారు. ఇవి నాలుగు తత్వములు.
0: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హ్యాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వి హావ్ ద హోలీ గోస్ట్.
1: ఇంకా ఆర్య సమాజమునందు కానీ లేక భారతీయ సంస్కృతి నందు కాని కొన్ని విధములైనటువంటి అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
0: We also have in the form of what we have in our culture Advaita, Dvaita and Visishtadvaita.
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
0: Now these are nothing but different ways to show to man, to suit his convenience and purpose, the self-same destination.
1: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
0: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
0: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
1: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
0: The karma marga is like the kacha road.
1: కొన్ని శ్రమలకు మనము గురి కావలసి వస్తుంది.
0: We certainly have to undergo some hard.
1: శారీరకంగా కొన్ని దుఃఖములకు కాని అలజడకు కాని మనం గురి కావలసి వస్తుంది.
0: We might come to some physical discomfort.
1: శ్రమ పడవలసి వస్తుంది.
0: We also have to undergo some trouble.
1: భక్తి మార్గం అనగా బండి బాట అని.
0: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏముండాలంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగకు అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
1: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one path.
1: Puramanta kudanu train lokala kudanu first class ticket, second class ticket, third class ticket ani undetundi.
0: In the not too distant past we had these three different classes in the train journey.
1: Adhe third class ticket e oka karma margamu,
0: first, second and third class.
1: Second class ticket e oka bhakti margamu.
0: The third class ticket is karma, second is the bhakti marga.
1: Ee gnana margam anetundide first class.
0: And the gnana marga is the first class.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: మనము ప్రయాణము చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనం గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
0: So in the same manner, endowed as we are with this physical body, for this journey of life in this world around us, we have to undertake a journey of thought. We have to think of this jnana marga.
1: కనుక దేహతత్వం ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమనందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఇట్స్ ట్రై టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆగుస్ముఖమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కాని ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
0: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది విషము ఉంటుంది.
0: Here you have food, you have poison.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
0: When you look at the poison, we don't feel like eating it.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
0: When you look at the food proper, we have a desire to partake of it.
1: కనుక మనం ఐహికమునందు కాని ఆముచుకు అనేటువంటి స్వర్గమునందు కాని శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
1: తీనే చీనే పుణ్యే మత్స్య లోకం విశంతి అన్నారు.
0: వీ కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఈస్ పర్మనెంట్ దాట్ విచ్ ఈస్ బేసికలీ
1: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
0: వీ టెండ్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
1: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
1: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కుటుంబం లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
1: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థకం చేసుకోవాలి.
0: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైన
0: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ త్రూ దీస్ త్రీ దట్ వి షుడ్ ప్లంజ్ ఇంటు సర్వీస్ ఆఫ్ సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెంట్ ఇస్లాం ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ స్వామీస్ బర్త్డే. మెనీ పీపుల్ లైక్ చార్లెస్ పెన్ ఇస్లాం ఉజాని కేమ్ క్లోజ్ టు స్వామి అండ్ సెడ్ హ్యాపీ.
1: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
0: And then many others at a distance were also saying happy birthday, to give joy to their own sense of feeling.
1: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
1: Birthday, birthday అనగ కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: But I am happy every second.
1: ఇది ఏనాటికైనా కూడా శాశ్వతమైనటువంటి కావు.
0: We talk of birthday, but birthday is something related to.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: ద బాడీ హాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఎండోర్డ్ ఇంటూ ద బాడీ హాస్ టు బి యూజ్డ్ సో దట్ వి డు సమ్ యాక్టివిటీ.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ we should try and see that in this world before we die we do something which is sacred and ennobling.
1: ee birthday swami ki ivvabadinatvanti yokka kaanuka emiti anetundi vicharinchali.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: Toti manavulanu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatvanti sariyaina kaanuka ichinattuga untundi.
0: Love your fellow men. Share in their distress and grievances. Do some good for them. That is the true gift which you can give to Swami. This is the gift. This is the only
1: Nirmalamaina,
0: gift.
1: Nishchalamaina, nisvarthamainatuvanti yokka premanu Paramatmaniki present ga andinchali.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: Oka chinna udaharana.
0: A small example.
1: Ee jagatanta kudanu oka vidhamainatuvanti oka camp vantadi.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దిస్ క్యాంప్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ యాక్టివిటీస్ టువర్డ్ ది వెల్ఫేర్.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
0: దిస్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్స్.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వీ నో దిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
1: Techukunnatunte paatralu mana pani poorthi aina tarvata dane chakkaga subraparchi manam ye rakamga manam techukunnamo aa vidhangane aa yajamanu ichinappudu aa yajamanu santoshistadu.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: owner. Atta kaakunda manam techukunnatunte paatranu శుద్ధం చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
0: యూ డోంట్ డూ దిస్ ఇన్స్టెడ్ రిటర్న్ ద వెసల్ ఇన్ ద ఫార్మ్ వేర్ దే హ్యావ్ హోల్స్ వేర్ దే హ్యావ్ లాస్ట్ ఆల్ దేర్ షేప్ యూ డ్ ఓన్లీ రిసీవ్ ద యాంగర్ ఆఫ్ ది ఓనర్ హూ విల్ సెండ్ యూ బ్యాక్.
1: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ బాడీస్ హావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ us బై గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఫర్ ఎ సర్టన్
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం కావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure unsullied state to God.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రం కాదు. మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distress and the hapless ones, nobody comes to their
1: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులను మీరే మిత్రులను మీరే ఆత్రులను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach in the spiritual truths, he can't get any of it.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు అప్పుడు.
0: Try and satiate his hunger, and that food is will take him.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: You are giving him God in the form of his food.
1: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose trouble, give him peace in the form of God.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One whose disease, give him medicine. That is God for him.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థ పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. కేవలం ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
1: కాబట్టి మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: సో డోంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ ఎంటైర్లీ. బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ కెన్ plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
1: Kanaka prema swarupulai prema anugrahanu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukuneetundi swarupuluga meeru tayaru kavali.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through acts of service to your fellow beings.
1: Yapatapadi yagniyagadi katula valla vacheetundi palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
0: ఆల్ దట్ యూ టెన్ టు అక్రూ త్రూ ద మీన్స్ ఆఫ్ జప, ధ్యాన ఆర్ థింగ్స్ లైక్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
1: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొను కొంత అర్థం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
1: చాలా పొరపాటు.
0: This is a mistake.
1: ఇది కేవలం ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
0: This love is ego.
1: నిర్మలమైనటువంటిది.
0: Serene and pure.
1: నిస్వార్థమైనటువంటిది.
0: Selfless.
1: తాను ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని తాను నిమిత్తం కాదు.
0: Whatever Sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
1: swarthamanta mee aanandame,
0: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
1: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
0: Your happiness is my happiness. I have
1: no ఆనందం కావాలని కూడాను ఆశించలేదు.
0: I have no separate.
1: నాకు ఆశలే లేదు.
0: I have no separate.
1: మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఇది నా కోసం కాదు మీకోసమే.
0: I have no separate form of happiness. You might say that Swami is doing this, Swami is doing it, but I don't have anything to seek for myself.
1: గర్చిన పుట్టిన దినం కూడాను చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
0: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
1: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
0: And whatever I do is for the sake of the society.
1: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
0: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
1: Vastulu ichinave dharistunnanu.
0: Whatever the devotees give, I wear.
1: Ee naadu ee vastram vesinanante kingdom of satyasai paapa vidyarthulu ainaatvanti ee naadu radha krishna idi tetti utam valla vesukunnanu.
0: This robe that I am wearing has been given by kingdom of satyasai, the old students రాధా కృష్ణ హు హస్ గివెన్ దిస్.
1: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని, ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
1: Kanuka, sai tattvanni chakkaga gurtinchi, saiki swartham ledanetundi yokka, dinini kuda meeru gamaninchi, munmundu mana karyakramamlo ati utsahanni kuda nu penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
0: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యము యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, what the future holds is beyond your sight, beyond your understanding, but I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's word. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కోరుకుంటారు.
0: The world will very soon become a big Ashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now.
1: సుందరమైనటువంటి పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇది జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy. Nilim by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగి

0: beautiful, it gives you so much of joy.
1: అదే విధముగాని సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలనాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organizations, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
1: ఈనాటి విమర్శలు అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
1: kaluku ittivadina manam lekka cheyaka mana aasiyanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundakke veyali.
0: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
1: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకుని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: Sankalpamu karyamu rendu okke paryayam jaragali.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: Kanuka nete nundi meer cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeni taginatundi okka karyakramanni meer ninnayinchandi.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
0: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
1: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
0: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
1: ప్రపంచమే సాయి యొక్క గృహము.
0: ద ఎంటైర్ వరల్డ్
1: అందరూ సాయి వారే.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ తత్వాన్ని ఈ కలియుగం నుండే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యు మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
0: దిస్ ఇస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
1: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: ఐ యామ్ ఫుల్ఫిలింగ్ ఆల్ యువర్ హోప్స్ అండ్ ఆల్ యువర్ ఆస్పిరేషన్స్. యు నౌ ఫుల్ఫిల్ this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

బుద్ధి సత్య నిరతి సద్గుణంగులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు.

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలం ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka purame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayam ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakaratam nidam shariram,
0: the body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: The body has been given to us in order to do service, in order to do work. This body has been endowed.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యూ స్టాండ్ బిఫోర్ ఇట్, ఇట్ రివీల్స్ టు యూ యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యూ డూ రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనుల యందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ ఎలోన్ యూ హ్యావ్ ద రైట్. You have no right for the consequence or the fruits thereof.
1: Manamu cheyu prati karma yendu kudanu oka vidhamainatuvanti yokka bhavishyattuku sambandhinchinatuvanti yokka gunamulu manaku nirupistu vastuntadi.
0: Every work that we do has got in it the consequences that will come in the future.
1: Motta modata manamu nishkama karmalo praveshinchatam anetuvantadi chaala kashtam.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't
1: regret.
0: That is why it is said in the Gita, for work alone you have the right. You have no right for the consequence or the fruits thereof.
1: Manamu cheyu

0: to enter into work about which we don't regard the consequences.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi sakkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: Karma oka thermometer vantidi.
0: Work is like a thermometer.
1: Manavuni yokka ushnamu enta varaku unnadi enta varaku tagginadi aneetvantidi thermometer ye vidhanga cheppagalugutunnado ade vidhamgane manavudu cheyu prati karma kudanu tanalo unnatundi taapatremulu ఎంత వరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిలిచినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్. ఇట్ కెన్ మెషర్ the motives and the vices and the virtues.
1: Kanuka manavudu sattvika gunamunandunnada leka rajasikamunandunnada leka tamasikamunandunnada aneetvanti yokka nirnayanni manam aacharinche karmale nirupistu unnai.
0: The work that we do indicates whether a person has got a balanced mind or a passionate mind or a slothful dull mind.
1: Kanukane manavudu karma praveerudai poyinappudu కర్మలో ప్రవేశించినప్పుడు కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వర్క్ ఆర్ ఎ హీరోయిక్ వర్క్ ఆర్ హీ టేక్స్ అప్ టు సేక్రెడ్ వర్క్ దాట్ వీ కెన్ రివీల్ అవర్ రియల్ ఇన్నర్ నేచర్.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణం అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలం.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ, వర్చ్యుయస్
1: క్యారెక్టర్,
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ యూ విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్ థాట్.
1: అంతేకాదు కర్మశీలత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడా అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
1: ఇంతియే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటుంది జీవితం.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటుంది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ that now we have got all this agitation in the society.
1: Intiye kaaka kevalam vidyavantulamani virraveeguchunname kaani viveka shunyuluga chalayanayavutunnam.
0: Moreover, we pride ourselves as educated.

0: educated people and scholars, but we have not got character.
1: ఈ నాడు విద్యయందు కేవలము గ్రంథ పరిచయము మాత్రమే మనం అనుభవిస్తున్నాము, కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము.
0: Today, the educated people are masters of so many books, but in actual practice of what the books contain and what they profess, they are failing badly.
1: ఈ క్యారెక్టర్ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాల వికాస్, సత్యసాయి విద్యా విహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాము.
0: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు.
0: వీ సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వీ హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలము సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించిన మాత్రమున ఇది గుణములు యొక్క సహజములు కానేరవు.
0: ఇట్ ఇస్ ఓన్ బి ఎ డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇఫ్ యూ పార్టేక్ ఇన్ భజన్ ఆర్ ఇఫ్ యూ జాయిన్ సత్సంగ్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ అండ్ ఇఫ్ యూ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్.
1: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
0: దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు the development of character.
1: Durbhavamulu hrudayamulo cherakunda chusukotam idi mottamodati character.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: Vatini kriya charanalo dimpakunda povatame oka vidhamainti character.
0: The character means that the words that you utter must be transformed into action.
1: Manamu ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమన అది తప్పు కానేరదు.
0: ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్ట్ ఇఫ్ వన్స్ ఆర్ యు కమిట్ సమ్ ఫాల్ట్.
1: చేసిన తప్పునే పదే పదే చేసేటువంటిదే పెద్ద తప్పు.
0: ది గ్రేటర్ మిస్టేక్ ఈస్ టు డూ ది సేమ్ ఫాల్ట్ అగైన్ అండ్ అగైన్.
1: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ వెరీ అన్నాచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
0: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ you must see that it doesn't come again.
1: ee naadu manam bala vikasanandu ee vidhamainatunti yokka pavitramainatunti gunamunu abhiruddhi parichetunti marganni chepattadu.
0: Today in the bala vikas we must take up this task of developing character and good thoughts. Aithe
1: pillalaku bodhinchadaniki manam prayatnam cheyatukunu puramu aa character nu manamu స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
0: We are not fulfilling the ideal if we don't ourselves have that character, but if we go on telling the students to have that character.
1: Manam acharinchi pillalaku andinchadaniki samsiddhanga untundali adhyapakudu.
0: We must practice it and experience it, and then only can we communicate it to the students.
1: Ye tappuru chesthe pillalanu manam dandistu ఇది సరి అయినది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
0: whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించటంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: The prosperity and peace of the future depends upon the students developing this kind of character and our practicing it.
1: ఈ ప్రపంచములో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
0: వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యు ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
1: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. Man is the most precious thing in the world.
1: Manaku agocharamai apratyachanga undinatvanti yokka bhoomi yandunnatvanti bangaram kudanu kanipetti danini parishuddham chesi viluvuga marchetunti vaadu kudanu manavudi.
0: It is man who discovers the veins of gold under the earth and then takes them out and purifies them and brings out what we call valuable.
1: మొద్దుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
1: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: దేర్ ఫోర్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈజ్ మ్యాన్.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
1: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫార్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫార్ ది డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
1: పల్లెల జీవితంలో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
0: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
1: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
1: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
0: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
1: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
0: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
1: చదువు సందల యొంద కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
0: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యు హావ్ గాట్ ప్లెంటీ.
1: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి, శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: బికాజ్ హి హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హి సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరము.
0: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనము యొక్క భూమిపైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవ్ ఇన్ ది వాటర్. ముఖ్యంగా
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
1: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: దిస్ యు మైట్ హావ్ రెడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: అండ్ ఇన్ వన్ కార్నర్ హి ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడాను ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: దెన్ జీసస్ వెంట్ టు హిమ్ అండ్ నియర్ హిమ్ అండ్ సెడ్ ఫ్రెండ్ హౌ హ్యావ్ యూ ఫాలన్ లైక్ దిస్ ఈవెన్ ఇఫ్ యూ డ్రింక్ యూ షుడ్ నాట్ డ్రింక్ అంటిల్ యూ లూజ్ యువర్ కాన్షియస్నెస్.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కన్నులు లేవు.
0: దెన్ దట్ పర్సన్ సెడ్ లార్డ్ ఫార్మర్లీ ఐ హ్యాడ్ నో ఐస్ ఐ వాజ్ బ్లైండ్.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: ఐ డిడ్ నో వాట్ లైఫ్ మీన్స్ ఆర్ మెంట్.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: అట్ దట్ టైమ్ యూ గేవ్ మీ ఐస్.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడా త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: యూ గేవ్ మీ ఐస్ అండ్ దెన్ ఆల్ ది జాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ఫర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దోస్ వరల్డ్లీ.
1: అప్పుడు చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూపర్ హ్యూమన్ పవర్ in order to make this man a man. And that has resulted in his becoming lower than man. I should not have done this, merely giving him eyes.
1: మరి కొంత దూరం పోయేటప్పటికి మరొక వ్యక్తి కామాంధుడై బజారు నుండి స్వేచ్ఛా విహారం తలుపుతున్నాడు.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses.
1: Lust.
0: Who was suffering from lust and was moving about in a mad type of way.
1: అక్కడ చూచాడు జీసస్. నాయన, ఏమిటి మానవత్వం అంటే బజారు కుక్కల వల్ల జీవించటమా మానవత్వము? నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? అది స్ట్రీట్ డాగ్స్ కూడా జీవించడం లేదా? ఏమిటి నీ వికారము అని ప్రశ్నించాడు.
0: దెన్ హి వెంట్ అండ్ టోల్డ్ హిమ్, ఫ్రెండ్, వాట్ ఈస్ దిస్? యువర్ లైఫ్ ఈస్ వర్స్ దెన్ దట్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్. హౌ ఇస్ ఇట్ దట్ దిస్ థింగ్ హాస్ హ్యాపెన్ టు యూ?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: దెన్ హీ సెడ్, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవ అతీతమైన శక్తి ద్వారా దాని నివారణ గావించారు.
0: Through your super human powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
0: At that time, I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగం నివారణ చేయటము, ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు అనుభవించుటక, ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖములు అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిము గావించటం కాని కాదు.
0: Therefore, life does not mean merely catering to the senses, or taking food and drink, or living a life.
1: ఆకలి, దప్పులు, ఈ యొక్క ఇంద్రియముల ఆనందము, పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్, ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్, what exactly is the purpose of life?
1: పశువులు ఏ హైస్కూల్ కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: Kaluka manakante pasupachi mrugadule chala better ga kanipistunnayi.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: Pasupachi mrugadulakaina oka season oka reason undi kaani ee naati manavunaku no season no reason.
0: Even birds and animals and beasts have got a certain season and some reason, but we humans have no season or reason.
1: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: Therefore, under these conditions, what are we doing having been born as man?
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైనటువంటి యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
0: There are three types of men at the present time.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: One type of men have got the spirit of devotion.
1: Emotional.
0: They are emotional, governed by emotions.
1: Rendo taragati varu kriya sirulai untuntaru.
0: The other type are anxious to do work.
1: Active.
0: They are active.
1: Moodo taragati varu నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: ది థర్డ్ టైప్ ఆర్ ఇంటెలెక్చువల్ ఫర్ ఇన్క్వైరీ
1: రేషనల్
0: అండ్ రేషనల్
1: ఇమోషనల్ యాక్టివ్
0: అండ్ రేషనల్.
1: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యములందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లిస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
1: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ ఎందే నిమగ్నులై ఉంటారు.
0: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ and various activities which will produce joy in the world.
1: మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
1: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active
1: work, worship and wisdom,
0: work and then the worship for the emotional, work for the active and wisdom for the rational.
1: Aithe ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన యందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ద రేషనల్ మైండ్ మస్ట్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: In order to discover the truth and that alone the rational mind must
1: aithe yinadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
0: But now intellectual inquiry is limited to low and narrow things.
1: Yinadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam pravesha pettunnam.
0: And the rational mind is now being devoted for selfish purposes.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: And the inquiry is dictated by the personal.
1: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: But these emotional, active and rational are not three distinct and separate.
1: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: They follow one the other.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: They are three very much interrelated.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండటకు వీలు కాదు.
0: You can't have one and the others separate.
1: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
0: Even in the emotional you have the active and the rational temperaments mix.
1: ఈ active అనేటువంటి కర్మని ఎందు కూడాను ఈ యొక్క ఎమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: And in the activity that is being done by the active people, the emotional and the rational also.
1: ఈ రేషనల్ ఎందు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ద రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ వాన్ ఆల్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ఎనీ ఎమోషనల్ ఆర్ యాక్టివ్ యాటిట్యూడ్ దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
0: రేషనల్ ఈస్ వి మస్ట్ ఎగ్జిబిట్ ఆర్ డెవలప్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్
0: స్టూల్
1: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగెడ్ స్టూల్.
1: ఈ మూడు కాళ్ల లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: అండ్ ఇట్ ఈస్ త్రీ లెగెడ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్ ఇట్ కాంట్ స్టాండ్.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
0: అండ్ ఇఫ్ దేర్ ఆర్ నో లెగ్స్ వి కాంట్ సిట్ అపాన్ ద స్టూల్.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
0: దీస్ త్రీ, ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
0: సో వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాము.
0: అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ ఎ సాఫ్ట్ ఫైన్ వెల్ పాలిష్డ్ ప్లాంక్.
1: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
0: ఇఫ్ యు హావ్ నాట్ గాట్ ఎ ప్లాంక్ ఓవర్ ఇట్ యు కెన్ సిట్ ఆన్ ఇట్.
1: కనుక ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేటును వేసినప్పుడే మనకు సరిగా దాని స్థానం.
0: అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫార్ ఆల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆధేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
0: We forgot these three, active, emotional, rational as the legs, and we forgot that universal love as the plank, then we can...
1: Kaluka, rational yandu kudanu, prema, thalavasaram.
0: Even the rational people should have...
1: Active yandu kudanu, prema avasaram.
0: And in the active work also, you must have love.
1: Emotional lo kudanu, prema avasaram.
0: And the emotional also, you must have love.
1: Ee mootinti paina, ee prema ane plate nu, cruise vesi biginchinavadu.
0: Because over all these, you have got to screw the plate of the plank of love.
1: You screw on it one today, faith.
0: And the screw with which we fixed his love is faith.
1: Prema on it one palaka paina, emotional, active, rational on it one today, faith on it one today.
0: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
1: ఈ ఫెయిత్ అనేటువంటిదేగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
1: కనుక
0: you can't
1: keep confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
0: Therefore this faith is a very important thing.
1: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుండాలంటే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
0: అండ్ వేర్ అపాన్ షుడ్ యు హావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
0: అనదర్ ఎగ్జాంపుల్.
1: ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్, లవ్ కు డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
1: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
0: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హావ్ ఫెయిత్.
1: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
0: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఏ విధంగా అని మనం విచారించాలి. మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
0: వి హావ్ ఎ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హావ్.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి యొక్క ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
1: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటుంది.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్,
0: రైటియస్నెస్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా, లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
0: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: కారణం ఏమిటనగా, చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ కాదు.
0: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యూ విల్ సీ ఆల్ కలర్స్ అస్ యెల్లో.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
0: ది ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
1: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
0: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
1: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
0: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్, బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
1: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
0: దెన్ వి కమ్ టు సెకండ్, రైచియస్నెస్. దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
1: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్. ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
1: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
0: దెన్ వి హావ్ శాంతి, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
1: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు, ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి.
0: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ద బాడీ అండ్ శాంతి ఈజ్ ద మైండ్.
1: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
0: సో ఇది ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
1: ఐతే సత్యము సాత్విక గుణం.
0: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్, ది బ్యాలెన్స్.
1: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
0: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
1: మనసు తామసికము.
0: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
1: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
0: సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
1: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
0: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, we have
1: kanukane love.
0: Love
1: is God anar.
0: That is why as God is above all qualities, love also is above all qualities. So love
1: kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu dehamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
0: దట్ యూనివర్సల్
1: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
0: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
1: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
0: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, but don't make God a picture.
1: This tower, ee tavalu daivame ani pai pampinchu.
0: Call this tavalu God and send it up. Higher up to God.
1: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీన్ని దైవం దగ్గరికి తీసుకెళ్ళు.
0: సప్లిమెంట్ దిస్, రైజ్ దిస్, మై
1: చేరు దైవమే అని తీసుకెళ్ళు.
0: దిస్ చేర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చేర్, బట్ ఎలివేట్ ది చేర్ యాజ్ గాడ్.
1: అంతేకాని దైవమే చేరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
0: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది క్లాత్, గాడ్ ఈస్ ది మైక్.
1: కనుక మనము చిన్నదాని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, గాని ఉన్నతమైనటువంటి దానిని దిగువ స్థాయికి తీసుకురాకూడదు.
0: ఆల్ లోవర్ థింగ్స్ మస్ట్ బి ఎలివేటెడ్ టు ది హైయెస్ట్ అండ్ నాట్ ది హైయెస్ట్ బ్రాట్ డౌన్.
1: కనుక సత్యసాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు, ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
0: దీస్ ఫోర్ వర్డ్స్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ లైక్ ది ఫోర్ వేదస్, ది ఫోర్ గ్రేట్ యాక్సియమ్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
0: అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది వర్డ్, ది థాట్ అండ్ ది డీడ్. బట్ లవ్
1: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
0: నౌ ది ఇమోషనల్, ది యాక్టివ్ అండ్ ది రేషనల్, దీస్ ఆర్ సత్య ధర్మ శాంతి.
1: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
0: అండ్ దీస్ ఆర్ ది త్రీ లెగ్స్.
1: దీని పైన ఉండినటువంటి యొక్క పేటే ఈ ప్రేమ.
0: అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
1: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని, ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
0: వి మస్ట్ ట్రై టు టీచ్ దిస్ స్పిరిచువల్ ట్రూత్, దిస్ మారల్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీస్.
1: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
0: వి యూజువలీ థింక్ దట్ ది టీచర్స్ ఆర్ ఏ లో ప్రొఫెషన్.
1: టీచర్స్ అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
0: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
1: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
0: బికాస్ ఇట్ ఈస్ దీస్ టీచర్స్ హూ షేప్ ది ఫ్యూచర్ అండ్ రేస్ ది లెవెల్ ఆఫ్ ది కంట్రీ.
1: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
1: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
0: ఇఫ్ వి ఓన్లీ ఇంబైబ్, మేక్ దీస్ టెండర్ హార్ట్స్ ఇంబైబ్ నోబుల్ ఐడియల్స్, దెన్ దే విల్ బికమ్ ద రూలర్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
0: ఇన్ ఇండియా యు మైట్ హావ్ హెర్డ్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్.
1: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
0: హీ వాజ్ వన్ ఆఫ్ ది పైనియర్స్ ఇన్ ది ఫైట్ ఫార్ ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
0: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
1: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
0: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
1: పూణాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
0: I will be a teacher in one of the high schools in Pune city.
1: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
0: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్
1: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను కృష్ణుడు మహావీరుడైనప్పటికీ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములను కూడాను జయించాడు కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
0: సో ఆల్సో లార్డ్ కృష్ణ దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్
1: అనగా తాను కింగ్స్ ను తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
0: హీ వాజ్ నాట్ ఎ కింగ్ హీ వాజ్ ఎ కింగ్ మేకర్.
1: కింగ్ గొప్పవాడా కింగ్ మేకర్ గొప్పవాడా?
0: Is a king good, great, or is a kingmaker great?
1: Kingmaker.
0: Maker is great.
1: అదే విధముగానే ఈనాడు అధ్యాపకులంతా కూడాను మనం పరిపాలకునిగా తయారు చేసేటువంటి వారు కనుక పరిపాలకుల కంటే అధ్యాపకులే గొప్పవారు.
0: సో బికాస్ ది టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ ద రూలర్స్ ఫర్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్ యు ఆర్ గ్రేటర్ దెన్ ఈవెన్ ద రూలర్స్.
1: కనుక ఈ రూలర్స్ అంతా తయారు చేసేటువంటి వారు మీరు.
0: Therefore, you are the people who are preparing the rulers of the future.
1: కనుక మీ ప్రయత్నముపైన ఆధారపడి ఉంటుందది భవిష్యత్తు యొక్క దేశం యొక్క ఉన్నతి.
0: On your efforts and efficiency depends the future of mankind.
1: ఈనాడు మీరు దేశం యొక్క పవిత్రత దేశం యొక్క క్షేమము దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ బెటర్ వరల్డ్ ఎ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ కడకు
1: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
0: అమంగ్ దోస్ పీపుల్ హు ఆర్ హియర్ హౌ మెనీ ఆర్ ద రియల్ టీచర్స్?
1: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
0: వి కాల్ అవర్సెల్వ్స్ టీచర్స్ బట్ వి ఆర్ నాట్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ దట్.
1: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
0: ఇఫ్ యు డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్ దెన్ యు విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్.
1: ఒక చిన్న ఉదాహరణ
0: ఇవన్ ఎగ్జాంపుల్.
1: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
0: ఇన్ ఎ కాలేజ్ ఎ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
1: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
0: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
1: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
0: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
1: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ we will get full grace.
1: Aithe manam part time devotion ga chesthe part time salary ne vastundi.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 23rd June 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 9 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। अपने अमृत तुल्य इस प्रवचन में भगवान बाबा सर्वत्र व्याप्त आत्म तत्व से अवगत होने तथा सभी प्राणियों के प्रति दया भावना रखने के महत्व को रेखांकित करते हैं। एक ओर ईश्वर की पूजा करना और दूसरी ओर प्राणियों को तंग करना मानवता का प्रतीक नहीं है। ईश्वर कदापि ऐसी पूजा को स्वीकार नहीं करेंगे। स्वामी कहते हैं कि ईश्वर दया पुष्प को ही स्वीकारते हैं। ईश्वर की इस स्वीकृति के लिए हमें बाह्य शुचिता के साथ साथ आंतरिक शुचिता को भी बनाए रखना चाहिए। आंतरिक शुचिता का आधार विशुद्ध भावनाएं हैं, अतः सतत ईश्वर का ही चिंतन करते रहने पर हृदय स्वयमेव विशुद्ध हो जाता है। स्वामी स्पष्टतः कहते हैं कि जीवन की सार्थकता सर्वात्म भावना के आधार पर सर्वत्र ईश्वर का दर्शन करने में ही है, जिसके लिए हमें एकाग्र चित्त से साधनाएं करनी है।
4: निर्वैर सर्वभूतेषु एट्टि प्राणि यंदु कूडनु द्वेषमु लेकुंडा वैरमु लेकुंडा प्रेमिंचमनी గీతావాక్యం. సర్వభూతములు యందు సర్వాత్మభావనగా సర్వత్ర నిండి ఉన్నది దైవమే. ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడవవుతావు. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడవవుతావు.
5: నిర్వైర సర్వభూతేషు
3: గీతా కా ఉపదేశ హై కి బినా కిసీ ద్వేష ఔర్ శత్రుతా కే సభీ ప్రాణియో కే ప్రతి ప్రేమ జతానా చాహియే. సర్వత్ర సభీ భూతో మే సర్వాత్మ భావనా కే సాథ్ ఈశ్వర్ హీ వ్యాప్త హై. యది కిసీ సే భీ ద్వేష కరోగే తో ఈశ్వర్ సే ద్వేష కర్నే వాలే హీ హోగే. सर्वभूत तिरस्कारम केशवम प्रतिगच्छति. यदि किसी की भी निंदा करोगे, तिरस्कार करोगे, तो वह अपने आराध्य का तिरस्कार करने वाले ही होगे.
4: दीनिनि भारतीय धर्मशास्त्रमु कूडनु सौभ्रातृत्वान्नि बोधिस्तू वच्चिंदि. अयिते भगवद्गीत దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది. సర్వాత్మభావమునే ఏకత్వంగా గుర్తించమని బోధించింది. సౌభ్రాతృత్వం కాక సర్వాత్మభావమును బోధించింది. అనగా ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటిదిని నిరూపించింది.
3: ఇసీకో భారతీయ ధర్మశాస్త్ర सौ भ्रातृत्व भावना के रूप में उपदेशित करता आया, परंतु भगवद गीता ने एक सीढ़ी और ऊपर चढ़ते हुए उपदेश दिया कि सर्वात्म भावना को ही एकता के रूप में पहचानना चाहिए। सौ भ्रातृत्व भावना नहीं, प्रत्युत सर्वात्म भावना का उपदेश दिया, अर्थात ईश्वरस सर्व भूतानाम। गीता ने निरूपित किया कि सभी भूतों में विद्यमान आत्मा एक ही है।
4: कनुकनी सुख दुख समय नट्टुगा सुख दुख मन ये विधंगा समानंगा चूचुकोमनि बोधिंचिंदो అదే విధముగానే సర్వభూతములు యందు కూడాను ఆత్మను సమత్వంగా భావించవని బోధించింది. కేవలము మానవ జీవితమునే కాక పశుపక్షి మృగాదులు యందు కూడాను దైవత్వమైనటువంటిది నిరూపింపు చేయుటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
3: జిస్ ప్రకార్ సుఖ దుఃఖ సమయ కృత్వా కే ద్వారా సుఖ ఔర్ దుఃఖ్ కో समान रूप में देखने का उपदेश दिया, उसी प्रकार सभी भूतों की आत्मा को समान मानने का उपदेश दिया। केवल मानव जीवन में ही नहीं बल्कि पशु पक्षी और जानवरों में भी ईश्वर के विद्यमान होने को निरूपित करने के लिए ईश्वरीय प्रेम, जो दिव्यता का प्रतीक है, को समान रूप में बांटने का भी उपदेश दिया।
4: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు. క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడాను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా ఏకత్వంగా ఉంటుండాలి. కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలు శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామ నన్ను గ్రోవర అని ప్రార్థించాడు. కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం. బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం. చెప్పటం వేరు, చేయటం మరొకటి.
3: అత సర్వభూతాంతరాత్మ మాత్ర మానవోతకి సీమిత్ నహి హో సక్తా హై. కీడే మకోడో సే లేకర్ బ్రహ్మా और रुद्र तक में यह चैतन्य तत्व आत्मा के रूप में एकता के साथ विद्यमान है। इसीलिए त्यागराजू ने भी प्रार्थना की, चींटी में, ब्रह्मा में, शिव केशव में सब प्रेम विद्यमान, हे राम मेरी रक्षा करो। लेकिन आज के मानव का स्वभाव यह है कि चींटी को देखते ही उसे मार देता है या मसल देता है, परंतु ब्रह्मा को देखते ही प्रणाम करता है। कहता कुछ और करता कुछ और ही है।
4: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు. కానీ భగవద్గీత యందు మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ ఏకం మహాత్మనం అని బోధించింది. ప్రతి ప్రాణి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి. దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింపచేయాలి. అందరిని కూడాను దయాకరుణతో మనము చూడాలి. అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
3: ఇసీలియే మానవ మహాత్మాకే స్థానకో ప్రాప్త్ కర్నేకే బదలే दुरात्मा के स्थान को प्राप्त कर रहा है, परंतु भगवत गीता ने मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम का उपदेश दिया है। हमें विश्वास करना चाहिए कि प्रत्येक प्राणी में ईश्वर विद्यमान है। ईश्वरीय गुण जो प्रेम है, उसे हमें सभी प्राणियों में प्रसरित करना है। हमें सबको दया एवं करुण भावनाओं के साथ देखना चाहिए। ऐसा न करने पर हमारी सारी साधनाएं निरर्थक ही होंगी।
4: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది. జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత. సర్వజీవులు ఎందు కూడాను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థమని కూడాను బోధించింది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయని లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
3: ఈశ్వర్ కా భజన్ కర్తే హువే ఔర్ ప్రాణీ కో తంగ్ కర్తే హువే తథా ఈశ్వర్ కీ పూజా కర్తే హువే ఔర్ ప్రాణీ కో దుఃఖ పహుంచాతే రహనే పర్ యహ్ సమతా కే విరుద్ధ ఆచరణ హోగా. భగవద్గీత హమే యహ్ విశ్వాస్ కర్నే కా ఉపదేశ్ దేతీ హే కే ఈశ్వర్ హీ జీవ్ హే ఔర్ జీవ్ హీ ఈశ్వర్ హే. యహ్ భీ ఉపదేశ్ దియా के सभी जीवों के प्रति दयापूर्ण आचरण ही मानव के लिए असली पुरुषार्थ है. व्यक्ति चाहे कितना ही बड़ा विद्यावान क्यों न हो, चाहे कितना ही शक्तिशाली क्यों न हो, परंतु यदि उसमें प्राणियों के प्रति दया न हो तो उसका सर्वस्व शून्य ही होगा.
4: కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం. ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి. భూతదయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను జీవులను చూచి సాధ్యమైనంత వరకు మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయటానికి ప్రయత్నించాలి. వారి బాధను వారి దుఃఖమును వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి. దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు. క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి. కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడాను మనం విశ్వసించాలి. దయగల హృదయమే దైవ మందిరమని కూడాను విశ్వసించాలి.
3: అత ప్రాణియోకే ప్రతి మానవకీయ దయా ఏక సద్గుణ హై. प्राणियों के प्रति इस दया के संदर्भ में हमें अपनी विवेक बुद्धि का कुछ हद तक उपयोग करना चाहिए. भूत दया का अर्थ दुखी व्यक्तियों और प्राणियों को देखने पर यथासंभव और यथाशक्ति उनकी मदद करने के प्रयत्न करने चाहिए. उनके दुख, उनके कष्ट और उनकी पीड़ा को दूर करने के प्रयत्न करने चाहिए. मात्र शब्दों में दया दया कहने से कोई प्रयोजन नहीं है. दया को क्रिया रूप में प्रकट करना चाहिए. अतः हमें दया को ही दैवत्व के रूप में विश्वास करना चाहिए. यह भी विश्वास करना चाहिए कि दया पूर्ण हृदय ही दैव का मंदिर है.
4: कहानी मानवत्वलो को बलहीनता ఏర్పడుతుంటాయి. నిర్దయుడైపోతుంటారు. కఠిన హృదయాన్ని పెంచుకుంటారు. కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు. ఇది మానవత్వానికి సైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడాను బోధించాడు కృష్ణుడు. కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ అరక్ష పుష్పములలో ఈ దయాపుష్పం అనేటువంటి దానిని అంగీకరించరాదు భగవంతుడు.
3: परंतु मानव में कुछ दुर्बलताएं घर कर जाती हैं. वे निर्दयी हो जाते हैं, हृदय में कठिनता को बढ़ा लेते हैं, घने जंगलों में रहने वाले क्रूर जानवरों जैसे हो जाते हैं. श्री कृष्ण ने उपदेश दिया कि यह मानवों के लिए सही लक्षण नहीं है, बल्कि एक दुर्गुण है. अतः सर्वभूत दया पुष्पम में अंतर्निहित अर्थ से हमें अवगत होना चाहिए. अष्ट पुष्पों में इस दया पुष्प को ही ईश्वर ने स्वीकार किया है.
4: फूल गुच्छलु तेच्चि पूजंत चेसिन मेच्चुकोनडु तानु पुच्चुकोनडु. देरिनी पुच्चुकुंटाडु देरिनी मेच्चुकुंटाडु.
3: पढ़ा लेते हैं, घने जंगलों में रहने वाले क्रूर जानवरों जैसे हो जाते हैं. श्री कृष्ण ने उपदेश दिया कि हम

0: పూజంత చేసినా మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు? దయాపుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు. కనుకని మనము దైవము సర్వజీవుల యందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి? ఇది కేవలం అభ్యాసంతో మనం లభ్యసించేటువంటిది కాదు.
1: గుచ్చా ఫూలో కా లాకర్ పూజా కరే నా సంతుష్ట నా హీ ఉస్కో స్వీకారే. కిసే స్వీకారేంగే, కిసే సంతుష్ట హోంగే? మాత్ర దయా పుష్పకో, ప్రేమ పుష్పకో, హృదయ పుష్పకో హీ స్వీకారేంగే ఔర్ ఉసీ సే సంతుష్ట హోంగే. అతః సబ్సే పహలే హమే ఇస్ సత్య సే అవగత హోనా చాహియే కి ఈశ్వర్ సభీ ప్రాణియో మే విద్యమాన్ హై. अपनी इस दया को हम कैसे प्रकट कर सकते हैं? यह दया हमें अभ्यास से प्राप्त होने वाली नहीं है.
0: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి. నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి. అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
1: हमें अपने हृदय को परिवर्तित करना चाहिए. पूरी दृढ़ता के साथ हमें इस सत्य पर विश्वास करना चाहिए कि यथार्थ में सब में विद्यमान दैवत्व एक ही है. ऐसा करने पर ही कोई भी दूसरों के दुख का अनुभव प्राप्त कर सकता है. जिस प्रकार के उसे अपने दुख का अनुभव होता है और स्वयं के प्रतिबिंब को देख पाता है.
0: ఒక గ్రామంలో వీర కుటుంబం ఉండేటువంటిది. అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది. ఇది పెద్ద కుటుంబము కాదు, కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు. ఇది పేద కుటుంబం. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ పేద తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు. కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు. వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
1: ఏక గావ్ మే ఏక్ గరీబ్ పరివార్ రహతా థా. ఉస్మే ఇక్లౌతీ బేటీ రహతీ థీ. యహ్ ధనీ పరివార్ నహీ థా, గరీబ్ పరివార్ థా. గరీబ్ మాతా పితా కి ఇచ్ఛా థీ కి బేటీ కో కుచ్ శిక్షిత్ కరే. పరంతు ఉస్ గావ్ మే కోయి పాఠశాలా నహీ థీ, ఇసీలియే ఉసే పడోసీ గావ్ కో భేజనా పడా. పడోసీ గావ్ జానే కే బీచ్ రాస్తే మే ఏక్ ఛోటా సా జంగల్ పడతా థా. పరంతు గావ్ వాలో కే లియే ఐసే జంగల్ కోయి అడచన్ నహీ హై. इसकी उनके दैनंदिन जीवन में आदत सी पड़ जाती है.
0: ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలం ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూల్కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది. రోగము అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు. అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమేణా కూడాను ఆహార పానీయం లేకుండా శరీరం కృషికించిపోతుండాలి.
1: యహ్ లడ్కీ పడోసీ గావ్ జాతీ ఔర్ వహాన్ పడతీ ఫిర్ షామ్ కో లౌట్ ఆతీ థీ. उन दिनों दान दक्षिणा देने का स्वभाव लोगों में अधिक था. इस जंगल के रास्ते में किसी महात्मा ने एक सराय बनवाई थी. एक दिन इस लड़की ने पाठशाला को जाते हुए उस सराय में एक अत्यंत दीन व्यक्ति को देखा. उसे पता चला कि वह बीमार था. वह इस ओर या उस ओर के गांव को जा सकने की हालत में नहीं था, इसीलिए वह किसी का आश्रय ग्रहण नहीं कर पाया. भोजन और पानी के न मिलने से वह बहुत दुर्बल होता जा रहा था.

0: ఈ బాలిక తన ఇంటి నుంచి దిన్నము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుకకు తీసుకుని రావటము ఈ రీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
1: लड़की ने उसकी इस हालत को देखा. वह प्रतिदिन पाठशाला को जाते समय अपने टिफिन कैरियर में इडली अथवा डोसा ले जाती और इस बीमार व्यक्ति को देती और शाम को लौटते समय अपना वह टिफिन कैरियर ले आती. इस प्रकार 10 दिन बीतने पर वह बीमार कुछ स्वस्थ हुआ, उसे कुछ ताकत महसूस हुई.
0: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి. బంగారు బిడ్డ, నీవు నాకు ఇన్ని దినములు కూడాను ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడి నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా? లేక నీకు నువ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు.
1: ఏక్ దిన్ జబ్ వహ్ లడ్కీ పాఠశాలా సే లౌట్ రహీ థీ तो उस व्यक्ति ने इसके हाथ थाम कर पूछा, मेरी प्यारी बच्ची, इतने दिनों तक तुमने मुझे खाना पानी दिया और मेरी जान बचाई, यह खाना तुम कहां से ला रही हो? क्या इसके बारे में तुम्हारे माता पिता को मालूम है? या कहीं से चोरी करके ला रही हो? या तुम खुद भूखी रहकर मुझे खिला रही हो? मुझे सच सच बताओ.
0: ఇప్పుడు ఆ బాలిక చెప్పింది, అయ్యా, నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థంలో ఒక్కటి లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్చితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
1: తబ్ లడ్కీనే ఉత్తర్ దియా, अजी, चोरी करना मेरा स्वभाव नहीं है. माता पिता से छिपाकर मैंने कुछ भी नहीं किया. मैं आपको जो कुछ दे रही हूं उसके बारे में उन्हें पता है. हमारा परिवार गरीब है, हम में इतनी सामर्थ्य भी नहीं है, फिर भी मैं खुद कमाकर आपके लिए ला रही हूं.
0: చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగి పండు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఇక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్చి. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు.
1: तुम इतनी छोटी बच्ची हो, फिर कैसे कमा रही हो? लड़की ने कहा, रास्ते में एक बेर का पेड़ है, मैं वहां से बेर चुनकर पाठशाला में साथियों को बेचकर उन पैसों से मैं आपके लिए ये इडली डोसा ला रही हूं. न मैं अपने माता पिता को कष्ट दे रही हूं, न ही मैं चोरी करके ला रही हूं, न किसी से पैसे ले रही हूं. ये बिल्कुल मेरी मेहनत की कमाई है. लड़की की त्याग भावना, बुद्धिमत्ता और दया से वह व्यक्ति बहुत प्रसन्न हुआ.
0: ఈ బుద్ధి ఏ రీతిగా లభించింది అని కూడా మరి ప్రశ్నించాడు. ఇది మా తల్లిదండ్రుల యొక్క బోధ. అమ్మా, మనము చాలా బీద కుటుంబము, మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూచినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
1: ఫిర్ ఉస్నే పూచా కి ఉసే ఇతనీ అచ్చీ బుద్ధి కైసే ప్రాప్త్ హుయి. తబ్ లడ్కీ నే కహా, यह मेरे माता पिता का उपदेश है. मेरे बचपन से ही माता पिता उपदेश देते आए हैं कि बेटी हम बहुत गरीब हैं, लेकिन हमसे भी दयनीय स्थिति में जो होंगे हमें उनकी भरसक सहायता करनी चाहिए। ऐसी दया और प्राणियों के प्रति दया को मुझे घुट्टी में ही पिलाया गया है, जिसे मैं सार्थक करती आ रही हूं। ऐसा कहकर वह लड़की घर चली गई।
0: క్రమక్రమేణ ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు. కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేనిట్లైనా బీదవాడిని, నేను రోగిష్ఠిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధిపరచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
1: ధీరే ధీరే వహ బీమార్ వ్యక్తి స్వస్థ హువా ఔర్ ఏక్ దిన్ పైదల్ చల్కర్ ఇస్ లడ్కీ కే గావ్ పహుంచా. జో దయా దర్శాయి గయి ఉస్కా పరిణామ్ క్యా హువా? వహ జో బీమార్ వ్యక్తి థా వహ ప్రతిదిన్ ప్రార్థనా కర్నే లగా. यही कृतज्ञता ज्ञापन है। इसी कृतज्ञता के कारण वह प्रार्थना करता कि इस लड़की और उसके माता पिता की लंबी उम्र हो, वे पूर्णतः स्वस्थ रहें तथा सर्वदा सुख चैन से रहें। वह विचार करता कि मैं तो बीमार हूं, मैं ठीक होकर देश के लिए कुछ कर भी नहीं सकता, इसलिए उसने ईश्वर से इस परिवार को अनुग्रहित करने की प्रार्थना की कि ऐसा उत्तम परिवार कुशल मंगल से रहे, खूब फले फूले और इनसे देश का खूब उपकार हो।
0: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు, ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటను కట్టుకుని ఆ ఇంటికి వెళ్లి, అమ్మా నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
1: ఉస్ లడ్కీనే తాత్కాలిక్ ఫల్ కి అపేక్షా కర్తే హువే ఉపకార్ నహీ కియా థా, కిసీ ప్రకార్ కే ఫల్ కి కతయీ అపేక్షా నహీ కీ థీ. फल की अपेक्षा किए बिना उपकार करने के कारण ईश्वर ने ही उसे अनुग्रहित किया। एक दिन संध्या के समय ईश्वर धन की गठरी लेकर उस लड़की के घर पहुंचे और पूछा, माता इतने दिनों तक मुझे खाना देकर, पानी पिलाकर मुझे प्राण प्रदान किया, क्या यह घर उसी बेटी का है?
0: అమ్మాయి ఒంటరిగా స్కూలుకు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయా హృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము, అదే నా మందిరము. కనుక ఇదిగో నీటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
1: అకేలీ పాఠశాల జానే వాలి ఇస్ బేటీకి ధీరత, వర్చస్విత, శాంత భావన, దయా ఆదికి పరీక్ష లేనేకే లియే హీ మే ఏక్ భిఖారీ కే వేష్ మే సరాయ్ మే ఠహరా. ఇసే పరఖనేకే లియే హీ మే సరాయ్ మే 10 దిన్ రహా. इसका हृदय अत्यंत विशुद्ध है, पवित्र है, दयापूर्ण है, वही मेरा मंदिर है, इसलिए आज से बेटी और तुम सुखी रहो. कहते हुए ईश्वर ने उन्हें धन की गठरी दे दी.
0: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేరుపడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు, శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు, శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది, అశాంతి అందిస్తుంది, అహంకారమును చేకూరుస్తుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు. కాని అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
1: ఇతనా ధన్ దేఖకర్ వే బహుత్ ఖుష్ నహీ హువే, ఉల్టే వే ఉస్ మహాత్మా కే చరణో పర్ గిర్ కర్ బోలే, స్వామీ హమ్ ఇతనే ధన్ కే అధికారీ నహీ హై, హమారీ ఔకాత్ జితనీ హై ఉతనా హీ హమే కాఫీ హై, ఔకాత్ సే అధిక ధన్ కా హోనా బడా ఖతరా హై, అశాంతి కా కారణ హోగా ఔర్ అహంకార ఉత్పన్న కరేగా తథా ఆత్మతత్వ కో భులవా దేగా. ఇసీలియే హే మహాత్మా హమే ఇతనా ధన్ నహీ చాహియే. పరంతు ఉస్ ధన్ కో వహీ ఉన్కే పాస్ ఛోడ్కర్ ఈశ్వర్ అంతర్ధాన్ హో గయే.
0: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీని రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: తబు ఉన్నే పతా చలా కి ఆనే వాలా కోయి మహాత్మా నహీ బల్కి స్వయం ఈశ్వర్ హీ థే. తబసే వే లోగ్ ఉస్ ధన్ కా ఉపయోగ్ అప్నే లియే న కర్తే హువే దయాపూర్ణ భావనా కే సాథ్ దీనో కే లియే ఉస్కా ఉపయోగ్ కర్తే రహే. వే సబ్సే ఇస్ తథ్య పర్ విశ్వాస్ కర్నే కా ప్రచార్ కర్తే రహే కి సబ్ మే విద్యమాన్ చైతన్య తత్వ దైవత్వ హీ హై. వే విశ్వాస్ కర్తే ఆయే కి దయా ఏవం ప్రేమ్ సే హీ ఈశ్వర్ కి ప్రాప్తి హోతీ హై.
0: యద్భావం తద్భవతి, మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది. దైవం ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడని మనం విశ్వసించరాదు, సర్వత్రా ఉంటున్నాడనే సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి. అయితే ఇలాంటి సద్భావాలను మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది? దీనికి అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదేవిధంగా అంతర్బహిర్ శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
1: యద్భావం తద్భవతి, హమారీ భావన జిస్ ప్రకార్ కి హోగి దైవత్వ కి ప్రాప్తి ఉసీ ప్రకార్ కి హోగి. హమే యహ నహీ మాన్నా చాహియే కే ఈశ్వర్ కిసీ విశేష ప్రదేశ్ మే హీ విద్యమాన్ హై. ఈశ్వర్ సర్వత్ర హై का प्रचार करने के लिए हमें अनुभवी होना चाहिए. ऐसी सद्भावना को बढ़ाना कैसे संभव है? जैसे कि बच्चों ने पुरुष सूक्तम में कहा, अंतर्बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः. इसी प्रकार इसके लिए अंतस एवं बाह्य शुचिता अत्यंत आवश्यक है.
0: భగవంతుడు లోపల వెలుపుల ఉన్నాడు, కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే. కనుక దైవము అంతర్బహిర్తత్వం నందుంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడాను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
1: ఈశ్వర్ అంతస్ ఔర్ బాహ్య దోనో జగహో మే హై. యది ఈశ్వర్ అంతస్ మే హీ హోతే तो अंतस शुचिता काफी होती, परंतु बाह्य में भी होने के कारण बाह्य शुचिता भी अत्यंत आवश्यक है. अतः ईश्वर के अंतस एवं बाह्य तत्वों में विद्यमान रहने के कारण हमारे लिए अंतस और बाह्य दोनों शुचिता का होना अनिवार्य है, तभी हमें यह सिद्धि प्राप्त होगी.
0: మొట్టమొదటి బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము, మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దుస్తులు ఎందు కాని, మన దేహమునందు కాని, మన బుక్కులు ఎందు కాని అశుద్ధమనేటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి. మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే. దేహమును మాత్రమే కాదు, ప్రతి అంగమును కూడాను పరిశుద్ధం చేసుకోవాలి. ఎక్కడ అశుద్ధం ఉంటుంటారో అక్కడ కొన్ని మాలిన్యము చేరిపోతుంది. మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్, పురుగులు చేరిపోతాయి. ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది. కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
1: यह बाह्य शुद्धि क्या है? सबसे पहले हमें अपने शरीर को शुद्ध साफ रखना चाहिए, साफ सुथरे कपड़े पहनने चाहिए, हम जो ग्रंथ पढ़ते हैं उन्हें साफ रखना चाहिए, हमें सावधान रहना चाहिए कि अपने शरीर में कपड़ों पर और किताबों पर कोई मैल इकट्ठा न हो. विशुद्धता का अर्थ शरीर को साफ सुथरा रखने के लिए दोनों जून स्नान करना चाहिए, शरीर के प्रत्येक अवयव को साफ रखना चाहिए. जहां मैल इकट्ठा होगा वहां कीड़े जमा होंगे, और जहां कीड़े होंगे वहां रोग शुरू हो जाएगा. अतः कहीं भी मैल को जमने नहीं देना चाहिए.
0: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి. కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుగును కూడా గీచుకోవాలి. దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు. ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: ప్రతిదిన సుబహ్ కో జాగతే హీ టూత్పేస్ట్ టూత్బ్రష్ లేకర్ అచ్చి తరహ సే దాంత్ మాంజనే చాహియే. मात्र दांत मांझना ही नहीं बल्कि जीभ भी साफ करनी चाहिए. शरीर के लिए मुंह ही प्रधान प्रवेश द्वार के समान है. यदि यहीं पर मैल इकट्ठा हो तो यहां भी कीड़े जमा हो जाएंगे.
0: మనం ఎంత ప్రదేశాల్లోనో మనం చూస్తుంటుంటాం, ఏదైనా మురికి నీరు చేసిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి. అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. ఇంతేకాదు మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి. ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటిది. దీని అర్థం
1: హం దేఖ్తే హీ రహతే హై. जहां कहीं भी गंदा पानी इकट्ठा होता है तो वहां कीड़े जमा हो जाते हैं, मच्छर जमा हो जाते हैं. जहां कहीं भी गंदगी होगी वहां ये कीड़े मकोड़े इकट्ठा हो जाते हैं. इतना ही नहीं, हमें अपने घर के आसपास को भी साफ रखना चाहिए. आंध्र प्रांत में कहते हैं घर को देखकर घरवाली को देखो. इसका अर्थ घर जितना साफ सुथरा रहेगा घरवाली उतनी साफ सुथरी रहेगी.
0: ఇవి దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమని. ఇల్లు కాని పరిసర ప్రాంతములు కాని పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం. ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే. కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: यह सब कुछ क्यों करना चाहिए? केवल अपनी भलाई के लिए. जब घर और आसपास साफ सुथरे रहेंगे तब हमें अच्छा स्वास्थ्य प्राप्त होगा. स्वस्थ रहने पर ही आनंद हमारी प्रॉपर्टी होगी, वही हमारा लक्ष्य होगा. अतः सबसे पहले स्वास्थ्य और आनंद को प्राप्त करने के लिए हमें साफ सुथरा रहना चाहिए.
0: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు. ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం. దిన్నము రెండు మార్చనక్కర్లేదు. ఒకటి ఉండినా చాలు మన శక్తికి. ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకును ఈ యొక్క అశుద్ధం మనపై చేరకుండా చూసుకోవాలి. బయట మాత్రము తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
1: యది హమారే పాస్ దో కమీజ్ ఆర్ దో పత్లూన్ హై తో ఏక్ కో పెహన్కర్ दूसरे को धोकर पहन सकते हैं. प्रतिदिन दो दो बदलने की आवश्यकता नहीं है. हमारी औकात के मुताबिक एक का होना भी काफी है. जो है उसे ही साफ रख सकते हैं. हमें सावधान रहना चाहिए कि हम पर मैल इकट्ठा न हो. बाहर सफेद रंग के कपड़े पहनकर भीतर बिल्कुल काला होने पर कोई प्रयोजन नहीं है।
0: कनुक దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి, తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి, పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి, అసూయ భావము కానీ ద్వేషభావము కానీ మనలో చేరకుండా చూసుకోవాలి. నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: అత హమే అపనే అంతస్ కో భీ విశుద్ధ రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. इसके लिए हमारी भावनाएं विशुद्ध होनी चाहिए, विचार पवित्र होने चाहिए, विचार परोपकार संबंधी होने चाहिए। हमें सावधान रहना चाहिए कि हम में ईर्ष्या और द्वेष प्रवेश न करे। हमें निरंतर सानंद और उल्लासपूर्ण ढंग से रखने वाली उत्साही भावनाओं को अपने में बढ़ाना चाहिए।
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు. సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి. దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. వైదికుల యొక్క లక్ష్యం అని కూడా భావించారు. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి. ఈ విధంగా అంతర్బహిర్జత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: दूसरों की अच्छाई और बुराई के बारे में हमें विचार नहीं करना चाहिए। हमें कुछ हद तक सबकी भलाई के बारे में विचार करना चाहिए। इसी को आधार बनाते हुए आर्यों ने वैदिक धर्म में लोका समस्ता सुखिनो भवंतु को शामिल किया है। इसके लिए हृदय में ईश्वर के पवित्र एवं दिव्य नाम का स्मरण करते रहना चाहिए। ऐसी आंतरिक और बाह्य शुचिता को बनाए रखने के प्रयत्न करने पर कीड़े मकोड़े जैसे ये राग द्वेष तथा ईर्ष्या अहंकार हम में प्रविष्ट नहीं हो पाएंगे।
0: ప్రహ్లాదు చెప్పారు, ఆరు శత్రువులు నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడవుతావని. ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావన్నాడు. ఆ ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహమును మార్చింది. ఈ ఆరు శత్రువులు ఎందుకు కూడాను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధం.
1: ప్రహ్లాద్ నే కహా కి ఛే ప్రకార్ కే శత్రువుకు पराजित करने पर ही तुम उत्तम व्यक्ति बन सकते हो। अभी तुम मात्र राजा हो, परंतु तुम इन छह शत्रुओं को पराजित करोगे तो तुम सम्राट बन जाओगे। वे छह शत्रु ही काम, क्रोध, लोभ, मोह, मद और मात्सर्य हैं। इन छह शत्रुओं को अंदर प्रवेश करने से रोकने के लिए हमें बाह्य और अंतस को सावधानी से परखना चाहिए।
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి. కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి. ఈ సుఖదుఖములను శీతోష్ణములను లాభ నష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి ఎందు ఉండేటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢమైపోతే ఇవన్నీ సులభంగా మనకు.
1: जब ये शत्रु अंदर प्रवेश करते हैं तो हमें अनेक प्रकार के कष्ट आरंभ हो जाते हैं। अतः यदि तुम्हें सुख और दुख को समान रूप में देखना है, यदि लाभ और हानि को समान रूप में देखना है, तो सब में विद्यमान आत्म तत्व को समान रूप में देखना चाहिए। सुख दुख, ठंडक और गर्मी तथा लाभ और हानि, इन सबको समान रूप में देखना संभव नहीं है, परंतु सब में विद्यमान दैवत्व के एक ही होने का सत्य हम में दृढ़ हो जाता है तो ये सब बड़ी सरलता से హమారే వశమే హో జాయంగే.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు. సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది. అన్నింటికీ మూలం ఏదో, అన్నింటికీ నీ కీలకం ఏదో, అన్నింటికీ నీ గమ్యం ఏదో, దానిని మనం పట్టాలి. అదే ఆత్మతత్వం. దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి. చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు, వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది. అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: త్యాగరాజునే కహా కి యది ఏక్ మాత్ర తుమ్హారా అనుగ్రహ ముజ్ పర్ హో తో సారే గ్రహ మేరే వశ మే హో జాయంగే. సభీ మే విద్యమాన్ ఏకాత్మ తత్వ పర్ యది హమారీ ఆస్థా హో జాతీ హై తో యే సబ్ హమారే లియే ఆసానీ సే ఏక హో జాయంగే ఔర్ ప్రాప్త భీ హో జాయంగే. సబ్కా మూల్ ఆధార్ జో హై, సబ్ మే ప్రధాన జో హై, సబ్కా గంతవ్య జో హై, ఉసే హమే పకడనా చాహియే. వహీ ఆత్మతత్వ హై. ఉసే జబ్ హమ్ అప్నే వశ మే కర్ లేతే హై తో యే సబ్ సరళతా సే హమారే వశ మే హో జాయంగే. పేడ్ కో కాటనా చాహనే వాలే ద్వారా డాలియో ఔర్ పత్తో కో తోడతే రహనే సే కోయి ప్రయోజన నహీ హై. జడ్ కో కాట్ దేగా తో పేడ్ గిర్ జాయేగా. ఇసీ ప్రకార్ ఈశ్వర్ కో థామ్ లేనే పర్ సబ్ కుచ్ హమారే వశ మే హో జాయేగా.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి. కనుక పూతదైన మనం పెంచుకోవటం, సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం, దేహం యొక్క పరిశుద్ధము మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం, ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల నిత్య జీవితం లోపల సాధనను సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతుడికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి. అంతటితోనే మనం ఆపకూడదు మన సాధన. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితి దాన్ని కూడా రెండో వద్దుగా పెట్టుకోవాలి.
1: అత ఈశ్వర్ కు అప్నానే కే లియే హమే దేహ ఔర్ మన్ కే తత్వం పర్ సాధనా కే ద్వారా విజయ పానీ చాహియే. అప్నీ దైనందిన చర్యాఓ మే ప్రాణియో కే ప్రతి దయా కో బఢాతే హువే, సర్వాత్మ భావనా కో బఢాతే హువే ఔర్ దేహ తథా మన్ కీ పవిత్రతా కో బఢాతే హువే సాధనాయ కర్నే పర్ హీ దైవత్వ హమే సరళతా సే అవగత హో సక్తా హై. సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఇసిలియే హమే విచార్ కర్నా చాహియే కే సభీ జీవో మే విద్యమాన్ ఈశ్వర్ కో మే ప్రణామ్ కర్ రహా హూ. యహీ పర్ హమే అప్నీ సాధనాయ నహీ రోక్ దేనీ చాహియే, బల్కి సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి ఇస్ వాక్య కో భీ సాథ మే లేనా చాహియే.
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం. ఈ ప్రవాహమును విచ్చలివిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది, గ్రామములను ముంచి వేస్తుంది. కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి. ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
1: హమారా జీవన్ ఏక్ బహుత్ బడా ప్రవాహ హై. ఇస్ ప్రవాహ కో ఉచ్ఛృంఖల్ ఛోడ్ దేనే పర్ వహ సభీ గావో ఔర్ సారీ జమీన్ కో బర్బాద్ కర్ దేతా హై, సబ్కో డుబా దేతా హై. పరంతు ఇసే ఆత్మసాత్ కర్ లేనే వాలే సాగర్ తక్ పహుంచానే కే ఉపాయ కో లేనా చాహియే. ఇన్ నదియో కో అనుగ్రహీత్ కర్నే వాలా, సహనే వాలా, వరణ కర్నే వాలా ఔర్ తర్నే వాలా ఏకమాత్ర సాగర్ హీ హై.
0: కనుకని ఈ సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం, దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది. ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది. ఏమిటి ఈ గట్లు? అదే అష్టాక్షర నామము అని బోధించాడు. ఏమిటి అష్టాక్షర నామం? ఓ నమో నారాయణ కాదు, సంశయాత్మ వీనస్యతే ఇది సంశయాత్మా వినశ్యతి, నిస్సంశయుడుగానే ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో. రెండవ వైపున శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం, ఇది 8 అక్షరాలది. ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో. నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ఇసే సాగర్ తక్ కేసే పహుంచాయా జాయ్, ఇస్కే లియే భగవద్గీతా మే దో తటబంధ బనానే కా ఉపదేశ్ దియా గయా హై. నదీ కే దోనో ఓర్ ఇన్ తటబంధో కే రహనే పర్ యహ బినా కిసీ గాంవ్ యా జమీన్ కో డుబాయే సీధే సాగర్ మే పహుంచ్ జాతీ హై. యే తటబంధ క్యా హై, ఉన్హీ కో అష్టాక్షర నామ్ కహా గయా హై. क्या है यह अष्टाक्षर नाम? क्या ओम नमो नारायणाय है? नहीं, संशयात्मा विनश्यति. एक ओर निह संशय भावना के साथ रहते हुए संशयात्मा विनश्यति के तटबंध को बना लो, दूसरी ओर श्रद्धावान लभते ज्ञानम, ये 8 अक्षर हैं, स्वयं में श्रद्धा को बढ़ाओ. निह संशयता एक तटबंध है, श्रद्धा एक तटबंध है. इन दोनों को तटबंधों के रूप में लेने पर हमारा जीवन रूपी प्रवाह अनुग्रह सागर में विलीन हो जाएगा.
0: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. నాయన మానవుని యొక్క గమ్యము అదే. గమ్యమును మరవవద్దు, లోకమును నమ్మవద్దు, మరణమునకు భయపడవద్దు. ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు. కనుకనే గమ్యము దైవము, దైవాన్ని మరవకూడదు, ఈ లోకాన్ని నమ్మకూడదు, మరణానికి భయపడకూడదు. ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: జీవన్ ప్రవాహ కో అనుగ్రహ సాగర్ మే విలీన్ కర్నే కే ఉపాయ్ కే రూప్ మే భక్తి ప్రపత్తి కా శ్రీకృష్ణ ఉపదేశ్ దేతే ఆయే. శ్రీకృష్ణ నే కహా, వత్స్, మానవ కా లక్ష్య వహీ హై, లక్ష్య కో మత్ భూలో, జగత్ పర్ విశ్వాస్ మత్ కరో और मृत्यु से मत डरो. इन तीनों को असली मंत्रों के रूप में उपदेश दे रहा हूं. लक्ष्य ईश्वर ही हैं, अतः ईश्वर को नहीं भूलना चाहिए. जगत पर विश्वास नहीं करना चाहिए. मृत्यु से भयभीत नहीं होना चाहिए. इन तीनों को मंत्रों के रूप में स्वीकार कर तुम अपने जीवन को धन्य करो. उपसंहार. भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में हमारे जीवन के लिए अनिवार्य कुछ तथ्यों का उपदेश दिया है. सुख और दुख मात्र मानवीय अनुभव हैं, ऐसा मानकर मानव बहुत बड़ी भूल कर रहा है. ये अनुभूतियां सभी प्राणियों में होती हैं, क्योंकि ईश्वर सभी प्राणियों में विद्यमान है. जब यह तथ्य हमारे हृदय में गहराई से बैठ जाएगा, तब दया और करुणा जैसी भावनाएं स्वयमेव हम में उत्पन्न हो जाएंगी. अतः हृदय को कोमल रखने के लिए प्रथमतः उसे विशुद्ध रखना चाहिए, जिसे स्वामी ने आंतरिक शुचिता की संज्ञा दी है. स्वामी ने अंततः कहा कि अंतः शुचिता के बाद ईश्वर को मत भूलो, जगत पर विश्वास मत करो और मृत्यु से मत डरो के त्रिसूत्रीय मार्ग पर चलते हुए हमें अपने जीवन को धन्य करना है. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 9 सितंबर 1984 को दिया गया प्रवचन सुना.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, less luggage, more comfort makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
2: Dehamu Panchabhautikamu. Dehamu Panchabhautikamu. Dehamu Kurakatapadepudun. Dehi Niramayundu. Kandimpaka Dehiki Sau Puttukal Moha Nibanta Bandhanalu. ముద్రలు లేవు. నిజంబుజూడ ఆ దేహియే దేవదేవుడు.
3: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్ వన్ డే ఆర్ అదర్. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ద రియాలిటీ, ద ఇండ్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్, నైదర్ ద బాండేజ్ నార్ లిబరేషన్. దట్ ఇండ్వెలర్ verily is God himself.
2: ఇది కేవలము ఒక బీరువు వంటిది ఈ దేహము, అలాగే గాడ్ రేజ్ వంటిది.
3: బాడీ ఈజ్ లైక్ ఎన్ ఐరన్ సేఫ్ గాడ్ రేజ్.
2: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
3: వై హావ్ వి టేకెన్ ఫోన్ అవర్ సెల్ఫ్ దిస్ లిస్చర్ ద బాడీ.
2: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగరంలో ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
3: దిస్ ఐరన్ సేఫ్ ఇస్ మెంట్ టు కీప్ ఇన్ ట్రెజర్ ద మోస్ట్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్. సో ఇస్ ద కేస్ విత్ దిస్ బాడీ ద ఐరన్ సేఫ్.
2: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
3: దిస్ బాడీ ద ఐరన్ సేఫ్ హ్యాస్ గాట్ విత్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
2: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
3: Very important jewel is truth.
2: Satyambu neppudu satyambu gananchu. Satyame viluvainatvanti goppa naga.
3: It is the truth that is all pervading, its most valuable jewel.
2: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
3: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
2: Satyam panchabhautikam kadu.
3: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
2: Satyamu dharmamu.
3: The truth and dharma, righteousness.
2: Shanti prema.
3: Peace and love.
2: Shanti మానవునకు అత్యవసరము.
3: పీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
2: ఏ మానవుడు చూసినా, ఏ కోటీశ్వరుని అడిగినా, స్వామి సర్వము మాకున్నది కానీ శాంతి లేదు.
3: యు మే కమ్ అక్రాస్ ఎనీబడీ, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే, స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
2: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
3: Without this peace, you cannot be comfortable in life.
2: Kanuka satyam prarambhamayam dharmam rendavadi moodavadi shanti.
3: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
2: Nalugavadi manaku tagina tundi sukham.
3: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
2: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగ కాగలడు.
3: Then only a man can be truly a renunciant.
2: త్యాగి అనగా ఏమిటి?
3: Who is the one of sacrifice? త్యాగి.
2: వాంఛల యొక్క ఫలమును విడుటే శాంతి.
3: True peace lies in giving up the results, the sequence of all the desire.
2: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
3: సో లాంగ్ దర్ డిజైర్ యూ కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
2: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
3: హీ హ్యాస్ సో మెనీ అంబిషన్స్.
2: ఆశలు ఉండినప్పటికీ ఆశలు పలుకును వదలటమే నిజమైన త్యాగం.
3: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషస్ నేచర్.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
3: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎ జీరో ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ట్రూత్ ధర్మ పీస్ అండ్ లవ్.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యను నేర్చిన విలువ సున్నా.
3: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
2: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
3: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేదిన ఫలము సున్నా.
3: వాట్ ఫర్ యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యు డు నాట్ హావ్ దీస్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్.
2: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఫలములు నేదిన ఫలము సున్నా.
3: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
2: Satya dharma prema shantulu jivyanni jeevitamunaku punadulappa.
3: These are the four values that form the very foundation of human life.
2: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
3: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
2: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
3: If we keep the guardrails without jewels inside, there's no value to the iron itself at all.
2: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
3: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
2: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
3: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
2: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
3: వితౌట్ ది వాల్యుబుల్ విత్ ఇన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
2: ఇది కేవలం ఖాళీ పెట్టే.
3: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
2: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
3: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
2: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
3: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
2: సత్యము
3: ది ట్రూత్.
2: ఈ సత్యము అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ట్రూత్?
2: సత్యం.
3: సత్యం.
2: అది సత్యం.
3: దట్ ఈస్ సత్యం.
2: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
3: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
2: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
3: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
2: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
3: Everyone knows what truth is.
2: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
3: Knowing fully well what truth is, he has distanced himself.
2: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
3: In order to escape from the reality, he utters lies.
2: ధర్మము.
3: Then dharma.
2: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
3: This dharma is very foundation. There cannot be greater truth than this dharma. Adherence to righteousness.
2: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
3: You may have multi-storied mansion, but it requires foundation.
2: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రం నిలవదు.
3: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
2: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
3: Therefore, dharma is the most appropriate truth.
2: రెండు రకములైనటువంటి ధర్మములు ఉంటున్నవి లోకంలో.
3: In this world, there are two forms of righteousness.
2: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
3: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
2: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
3: From the worldly sense, we follow dharma in this world.
2: ఇది నిరంతరము కదిలేటువంటిది.
3: This goes on changing, moving.
2: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
3: But the spiritual truth does not move, does not change.
2: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
3: When the foundation is shaken, naturally the walls collapse.
2: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడా నడుచుకోవాల్సినటువంటిది.
3: Therefore, dharma is the path set before us to follow.
2: శాంతి.
3: Then peace, శాంతి.
2: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
3: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
2: లోపల ఆ ప్రకాశమే లేకుండా
3: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్
2: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
3: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
2: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదములకైన గురి కావచ్చు.
3: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
2: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
3: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
2: తల్లి పుట్టిన తక్షణమే కుమారుడిని ప్రేమిస్తుంది.
3: Mother starts loving soon after the child is born.
2: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
3: And the child starts loving the mother.
2: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు వర్ణించలేరు.
3: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
2: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
3: At one time there was Rangoon war.
2: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
3: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
2: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
3: దే రీచ్డ్ ఎ విలేజ్.
2: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చం ఎత్తేది కుమారుడికి పెట్టేది.
3: ద మదర్ వెంట్ రౌండ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
2: కానీ కుమారుడు భోంచేసేది ఆయన నిద్రపోయేవాడు.
3: ద సన్ యూజ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
2: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
3: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీకర్ డే బై డే.
2: చూచాడు, అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా, చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
3: ద సన్ ఆస్క్ ద మదర్, మదర్ వై ఆర్ యు నాట్ ఈటింగ్. Why is that you are so weak now?
2: Nayana, naaku ekku bichum chikkatam ledhu, takku chikkutundi. Deeni neeku petti nenu pastuntunnanu anni.
3: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
2: Appati nunchi kumarudu bayaledaru.
3: Right from that day, it was the turn of the son.
2: Amma, nee intilo undu.
3: He asked the mother to
2: stay. Padipoyindi.
3: The son could notice the mother becoming weak and weaker day by day.
2: Chuchadu, amma enduku nee ee vidhanga bhojayatam leda, chaala nee badabadi

0: It was the turn of the son.
1: Amma, nee intilo undu.
0: He asked the mother to stay there.
1: Nene bichimettutanu.
0: I will go and beg.
1: Nene bichimetti neeku andistanu annadu.
0: He said, I'll go and beg and feed you, bring food for you.
1: Konni dinamulu bichimettadu.
0: And he begged for a couple of days.
1: Tallini poshinchadu.
0: And he could help his mother.
1: Konni dinamulu ayina tarvata pillavadu chaala chinna vaipoyinadu.
0: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
0: The boy went to the doorstep of the householder and begged for food. పవతి బిచ్చాన్ దేహి.
1: పరండా లోపల ఆ ఇంటి యజమానుడు ఈజ్ చైర్ లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.
0: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: బిచ్చాన్ దేహి అన్నాడు.
0: The boy said, బిచ్చాన్ దేహి, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
0: The boy said, I'm very hungry.
1: నాకు కొంత బిచ్చమైనా పెట్టండి అన్నాడు.
0: He said, please serve me at least little food.
1: చెప్పాడు, నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తు నీవు పిలుస్తున్నావు, నీవు భోంచేయాలా అన్నాడు.
0: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
0: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలు కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
0: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
0: The boy saw that.
1: నాకొద్దు.
0: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
0: First my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
0: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
0: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
0: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
0: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
0: The boy went on repeating, the food first meant for mother. First for mother.
1: చూచాడు, అన్నాడు, కింద పడ్డాడు.
0: The boy fell down.
1: పడి ప్రాణమిచ్చాడు.
0: And he breathed his last. He died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
0: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
0: Therefore the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
0: But today the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
0: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
0: And today selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
0: When there is no love, there is no life.
1: కలుగునే ప్రేమనే ప్రాణము.
0: భగవాన్ సేస్ లవ్ ఇస్ లైఫ్.
1: తల్లిని ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు నెసెసరీ లవ్ వన్స్ ఓన్ మదర్.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
0: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
0: Bereft of love is no life at all.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాను.
0: Even the monkey moves about, it carries its offspring closely stuck to its body.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
0: Therefore love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
0: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
0: Where there is love, there is peace.
1: ఆ పీస్, పీస్ అనేటువంటిది ఎట్టది? పీసెస్ కాదు.
0: వాట్ డూ యూ మీన్ బై పీస్? పీస్ ఇస్ నాట్ ఎనీథింగ్ పీసెస్.
1: పీస్ అనగా తృప్తిగా ఉండాలి.
0: పీస్ ఇస్ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్.
1: ఆ పీస్ ఉన్నప్పుడే
0: వెన్ దేర్ ఇస్ పీస్
1: అహింస.
0: దేర్ అరైజెస్ అహింస, నాన్ వైలెన్స్.
1: ఈ అహింస నిమిత్తమై భార్యా బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
0: For the sake of the principle of non-violence, ahimsa, Buddha has given up all the family and the kingdom and the property around and left.
1: Ahimsa paramo dharma.

0: this dharmas, ahimsa is most supreme.
1: కనుక అహింసను మనం పెంచాలి.
0: Therefore, we have to develop ahimsa and non-violence.
1: కనుక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచ ప్రాణములు కూడాను మానవుని యొక్క పంచేంద్రియముల్లోనే ఉంటుంది.
0: Therefore, the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
0: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై
0: safeguard the five.
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
0: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
0: Why do you act?
1: తన కోసం కాదు.
0: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
0: You take to so many activities to sustain.
1: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
0: The five life breaths.
1: ఎందుకు ఆరో ప్రాణం మనకు కనిపించదు?
0: There is no sixth life breath.
1: ఐదే ఉండేది.
0: There are five life breaths.
1: ఈ ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు, జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
0: In order to protect, sustain and maintain the five life breaths, we perform so many spiritual rites, yajna, yaga, japa and tapa.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
0: The person who has got these feelings, his life is redeemed, his life is liberated.
1: ఈ ఐదుంటులు ఏ ఒక్కటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
0: One of them missing out of the five will ruin his life is in vain.
1: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
0: Therefore, man must lead his life in truth.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
0: And he has to grow along the path of dharma.
1: చూడు సత్యం ఎలాంటిది?
0: Satya, what is it?
1: పునాది వంటిది.
0: It is the foundation.
1: ధర్మము వాల్ వంటిది.
0: Dharma is the wall.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
0: Without foundation, wall cannot be erected.
1: తర్వాత ప్రేమ.
0: Then love.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
0: Love is the roof.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
0: Life is peace, shanti, the dwelling, the life in the truth.
1: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
0: Without roof above, we cannot live.
1: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
0: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
0: How rich he is, there is no trace of.
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
0: That is all like a house without the roof.
1: రూపు లేని ఇల్లు వంటిది.
0: It is a residence without the roof.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
0: And he has to drench himself continuously.
1: నిరంతరము ఎండవలసిందే.
0: And he has to be exposed to the dryness.
1: కనుక మొట్టమొదట మనము రూపును చూసుకోవాలి.
0: Therefore we must lay the roof to begin with.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
0: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
0: The human life is a waste if we do not have these values.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము, ధనము, ధనము.
0: Today, wherever we go, it is only that dhana, money that matters.
1: దోసెలు పోసే ముస్లిం కూడాను ధనం ఆశిస్తుంది.
0: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
0: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
0: This is not Kali age.
1: ఇది కలహయుగము.
0: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
0: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
0: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
0: We go by the body considering.
1: దేహమును ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
0: We have to consider this body as an iron safe box.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the treasures, the valuables inside.
1: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమీ పనికిరాదు.
0: Without these valuables, the iron safe is useless.
1: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
0: We have to consider our life highly valuable.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
0: Human life is highly valuable.
1: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
0: What for? If our life is valueless.
1: పశుపక్షులగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
0: Animals, beasts and birds also have love in them.
1: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశ లేవు.
0: But they don't have any ambition or desire.
1: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
0: If they are hungry, they would feed and just take rest.
1: కానీ మానవుడు అటు కాదు.
0: Man is not like that.
1: అన్నీ కావాలి వాడికి.
0: He wants everything on earth.
1: 5 బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా 10 బిల్డింగ్లు కావాలి.
0: Even if he owns 5 buildings, he wants 5 more.
1: ఇంకా ఎందుకు తనకు?
0: Why does he need them?
1: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలదా?
0: One residence is enough for him to live in.
1: కానీ ఇంకా 5 కావాలి.
0: But he wants 5 residences.
1: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతూ ఉండాలి.
0: Because of excessive desire, we are cheated.
1: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
0: We have to reduce our desires.
1: Less luggage, more comfort. Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
0: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
0: But we don't have any expectation. We don't ask anybody.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
0: Swami has not even single residence.
1: నేను ఎక్కడ పోయినా కూడా ఎవరో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
0: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
0: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
0: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
0: When once you control your desires, you can live in peace.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: But there should never be decrease in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
0: You should develop the divine love for God.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
0: And once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Ee naadu aneka mandi peddalanta chuda maatadaru.
0: Today you have listened to all elders.
1: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
0: All that you heard must be put into practice.
1: Kaani satya dharma shanti premalu nitutivi shashvatanga unchukovali.
0: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
1: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
0: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్.
1: చూడండి ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డి చేశారు.
0: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డి బాయ్స్.
1: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
0: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
1: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
0: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
0: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్. Thousands and thousands.
1: MBA పిల్లలు పోతే
0: MBA boy
1: 1 lakh 2 lakhs ఇస్తున్నారు దానికి.
0: He draws the salary 1 lakh 2 lakhs per month.
1: కానీ మాకొద్దు.
0: His boys say we don't want it.
1: ధనం ఏం చేస్తుంది మాకు? ధనం ఏమైనా ఆనందిస్తుందా?
0: Well, will the money give us happiness? That's how they feel.
1: కాదు, నాకు వర్క్ కావాలి.
0: The boys want to work alone.
1: Work is worship. Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
0: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
0: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
0: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
0: What is that the desire is doing?
1: కట్టెలపై డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
0: Ultimately they ruin your life.
1: ఈ జీవితమే ముంచిపి చేస్తున్నాయి.
0: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్, గాన్.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
0: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.

0: Israel.
1: Less luggage, more comfort.
0: Less luggage and more comfort.
1: Make travel a pleasure.
0: Make the travel a pleasure.
1: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలము.
0: Then only you can be comfortable.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
0: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒకటి ఒంటరిగా ఉన్నావు.
0: You are only one all alone now.
1: ఎంత హాయిగానో ఉండవచ్చు.
0: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
0: You get married.
1: భార్య వచ్చింది.
0: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
0: Oh, you have 4 feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
0: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
0: After a year, you will have a son.
1: వాడు ఆరు కాళ్ళు.
0: Now you will have 6 feet.
1: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
0: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుకనే నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
0: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రేమను ఉంచుకోండి.
0: Treasure this love.
1: సర్వును ప్రేమించండి.
0: Love all.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
0: But don't take up the responsibility heavily on you.
1: Responsibility తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
0: When you have too many responsibilities, there will be great difficulty.
1: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
0: Our teachers know pretty well what the difficulties are.
1: కనుక మనము భారం తగ్గించుకుని
0: therefore we should lessen our burden.
1: హాయిగా మనం జీవించవచ్చు.
0: And lead a very happy, comfortable life.
1: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
0: There will be no trace of misery or difficulty.
1: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించారు.
0: Only to teach the lesson of sacrifice. To lessen the burden, it was the message of Dakshinamurti.
1: Dakshinamurti kevalam okate okati.
0: Dakshinamurti stands for only
1: one. Mauna vyakhyanam.
0: It is an eloquence in silence.
1: Silent ga untunnadu.
0: He remains silent.
1: Anni navutu chestu vachadu.
0: He did it smilingly.
1: Ee navutu cheyadaniki kaaranam enti? Baadhyata lekunda povatame.
0: He could be smiling all the while because he has no personal responsibility.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
0: Have heard that a son and a mother had to face so many problems.
1: కట్టెకడపకి బిచ్చు పెట్టారు.
0: They had to beg at the end.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
0: They have come all along from Rangoon.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
0: But they reached Madras station.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
0: Then started all the problems.
1: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం.
0: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
0: And had to bring home some food and feed the son.
1: తాను పస్తూ ఉండటము.
0: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
0: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
0: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని.
0: I'm young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
0: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్ హ్యాపీ
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
0: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
1: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
0: వి మే ఈవెన్ డై but we should not give up love, says Bhagavan.
1: Yenaatikaina kuda nu chaavu tappindi kaadu.
0: You cannot escape death one day or another.
1: Yenaadu manam poshinchukunna repati dinam ee deham vadu tappadu.
0: We may maintain today but you have to bound to give up the body tomorrow.
1: Kanuka manamu chachina kuda manchide kaani manchi perunu techukovali.
0: Doesn't matter even if we were to die but we should get a good name.
1: Good name e nijamainatuvanti yokka pranam.
0: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
0: Even if he not present any longer, the good name that he earned would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
0: Therefore, get a good name.
1: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
0: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
0: It's nothing being great in the society.
1: He's a కోటీశ్వరుడు.
0: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడిగుడ్డే కానీ బంగారము మింగపోడు.
0: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కాని ఫుడ్ మాత్రమే భుజించాలి.
0: He partakes only food.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
0: So long we are alive, we should be happy.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
0: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
0: And we should have association with the society.
1: అందరి ఎందుకు ప్రేమ చూపాలి.
0: We should express love towards everybody.
1: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
0: You should not limit your love to your family members, to your children alone.
1: అది సెల్ఫిష్.
0: You should be selfless, but you are selfish now.
1: Selfish ఎలాంటిది?
0: Selfish, what is it?
1: Fish is better than selfish.
0: Bhagavan says fish is better than selfish.
1: కనుక చేపనే చాలా మంచిది.
0: Fish is better.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
0: In fact, to summon everyone all around is heavy responsibility.
1: ఇది సంచరించుతుంటే జలం లోపల ఫిష్.
0: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటాది.
0: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
0: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
0: It doesn't take extra load.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today,
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
0: His death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
0: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
0: Therefore, we have to reduce the burden.
1: దైవ చింతన పెంచుకొని
0: Develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
0: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
0: When you develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని
0: Keep in view these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
0: Without extra burdens and responsibility.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
0: In fact, God shoulders all the responsibilities of everybody.
1: అన్నిటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
0: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
0: We know that theoretically, but we worry.
1: కానీ అట్ట ఉండకూడదు.
0: It should not be so.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
0: And once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
0: Then only you retain peace.
1: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
0: In spite of performing yajna yagas as many number as you can.
1: కతువులన్నీ ఆచరించినప్పటికీ
0: You may practice any number of rites.
1: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
0: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
1: దైవాన్ని మనం మరవకూడదు.
0: You should never forget God.
1: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
0: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
0: Keep in your mind continuously the thought of God.
1: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
0: To remember God throughout our life is the message of Bhagavan today.

الْكَذِبُ وَلِلَّهِ